ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం, ఇవాళ 23వ రోజు.

రెయిన్బో స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 6:10 దాటి 58 సెకండ్లు అవుతోంది. నేను మీ ఆర్జే మురళిని. ఉదయం మనం నిద్రలేచాము.

అంటే మనం మాత్రమే నిద్ర లేవటం కాదు, మనతో పాటు చాలా నిద్రలేస్తాయి. అంటే మనతో పాటు మన ఆలోచనలు, మన కర్తవ్యం, ఇవాళ మనం చేయాల్సిన పనులన్నీ కూడా నిద్రలేస్తాయి. కాబట్టి వాటన్నిటిని చక్కబెట్టాలి అని అంటే ప్రాపర్ ప్రణాళిక అయితే ఉండాలి. ఆ ప్రణాళికను ఈ ఉదయం నుండే ఆలోచన ప్రారంభిస్తే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే మనం అనుకున్నవన్నీ అనుకున్న స్థానానికి చేరుకొని ఉంటాయి. అందుకని ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నిటినీ మనం కలెక్ట్ చేసుకోవడం కోసం ఉదయాన్ని చాలా స్వచ్ఛంగా, చాలా ఉల్లాసంగా మనం ప్రారంభిస్తే ఇవాళంతా ఎనర్జీ కంటిన్యూస్గా మనతో పాటే ఉంటుంది. సో మార్నింగ్ కాబట్టి మీరు ఎక్సర్సైజ్, యోగా, ధ్యానం లాంటివన్నీ చేస్తూ వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై ఇప్పుడు భక్తి పాటల క్షేత్రదర్శిని వందనం మీకోసం సిద్ధంగా ఉంది. ముందుగా మహాగణపతిని దండం పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు మనం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయి అన్నదే కదా మన నమ్మకం. అందుకనే ఈ అద్భుతమైన పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్పై క్షేత్రదర్శిని. ఇవాళ మనం దర్శించుకోబోతున్న క్షేత్రదర్శిని సింగరాయకొండలో, అంటే ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దాకా వెళ్ళొద్దాం. మీన కూర్మ మహా అవతారాల వరాహ అవతారాల తర్వాత తనే సర్వం అని ప్రార్థించిన భక్తుని కోసం మహావిష్ణువు

నరమృగ అవతారాన్ని ఎత్తారు. ఆయన్నే నారసింహుడు అని పిలుస్తాం. అయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మాత్రం ఆయనకు తాతయ్య అనే బిరుదు కూడా ఉంది. అది ఎలా వచ్చిందో తెలుసుకుందాం మనం. ఒకవైపు మహోగ్ర రూపం, ఇంకోవైపు ప్రసన్నవదనం. ఓ పక్క లక్ష్మీ నారసింహుడు, మరోపక్క యోగ నారసింహుడు. ఇలా ఒకే క్షేత్రంలో రెండు గర్భగుడుల్లో స్వామి భక్తులకు కొంగు బంగారంగా అలరారుతున్న దివ్యక్షేత్రం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ. ద్వాదశ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి పొందింది. సింగరాయకొండ పట్టణంలోని ఓ కొండ మీద వెలసిన ఈ క్షేత్రపు ప్రధాన ప్రాంగణంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన వరాహలక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేతంగా కొలువై ఉంటారు స్వామి. అదే దేవాలయపు తూర్పు భాగంలో తాతగుడిలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉంటాడు. పర్ణశాలలో దేవఋషి నారద మహాముని తపమాచరించి నృసింహస్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకే యోగానంద నారసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడు అన్నది ప్రతీతి. యోగముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు. వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

అయితే ఈ సింగరాయకొండలో ఉన్న నరసింహస్వామికి తాతయ్య అనే పేరు ఎలా వచ్చిందంటే, కారడవిలో వెలిసిన నరసింహస్వామికి గతంలో 2 కిలోమీటర్ల దూరంలోని సోమరాజుపల్లి నుంచి అర్చకుడు వెళ్ళి నిత్యం నైవేద్యం సమర్పించి వచ్చేవాట. ఒకనాడు ఆయన అర్చన నిమిత్తం వెళుతూ తన 6 ఏళ్ల పిల్లవాడిని కూడా గుడికి తీసుకెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటుండగా నైవేద్యం పెట్టిన అర్చకుడు బిడ్డను మరిచి ఆలయ తలుపులు మూసి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత గుర్తుకు వచ్చినా అది కారడవి, మళ్ళీ రాత్రిపూట కాబట్టి వెళ్ళలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా పొద్దున్నే వెళ్తాడు. బిడ్డను ఏ క్రూర మృగాలు తినేసి ఉంటాయో అనుకుంటూ గుడి తలుపులు తీసిన అర్చకుడికి బిడ్డ ఆడుకుంటూ కనిపిస్తాడు. దీంతో ఆశ్చర్యపోయిన అర్చకుడు బిడ్డను అక్కున చేర్చుకొని ఆరాధిస్తాడు. గుడిలోని తాత అన్నం పెడితే తిని ఆడుకుంటున్నానని చెబుతాడు బాలుడు. అలా ఆనాటి నుంచి యోగ నరసింహస్వామిని తాత నరసింహస్వామిగా పిలుస్తున్నారట.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై. క్షేత్రదర్శన్లో సింగరాయకొండలో ఉన్న నరసింహస్వామి ఆలయం గురించి వింటున్నారు. స్వామి వెలిసిన ప్రాంతం ఒకప్పుడు కారడవి. ఇక్కడ కరాటి రాజ్యం ఖరదూషనాథుల పాలనలో సాగేది. ఖరాసురుడు నరసింహస్వామి భక్తుడు, అహోబిలం నుంచి వచ్చి స్వామిని దర్శించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలో ఖరాసురుడు స్వామిని వరం కోరగా శ్రీరామచంద్రుని రూపంలో కటక్షిస్తానని అభయమిస్తాడు స్వామి. దానికి మనస్తాపం చెందిన ఖరాసురుడు యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించడం మొదలెడతాడు. తర్వాత వనవాస కాలంలో ఋషి ఆశ్రమాల రక్షణ నిమిత్తం రామచంద్రుడు కరాటి రాజ్యానికి చేరుతాడు. కరుడు నరసింహ భక్తుడు కావడంతో శ్రీరామచంద్రుడు యోగ నిద్రలో నృసింహ తేజం పొంది వరాహలక్ష్మీ నరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించి తరువాత ఖరదూషనాథులను వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వామికి జ్యేష్ఠమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ.

0: మనం ఇంతవరకు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్పై క్షేత్రదర్శిని. మరి కాసేపట్లో ఇంకొక అద్భుతమైన క్షేత్రం దాకా వెళ్ళొద్దాం.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు, కాలనీ అంతా సోలార్.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శిని. ఇప్పుడు మనం జనార్దన స్వామి ఆలయం ధవళేశ్వరం దాకా వెళ్ళొద్దామండి. రాజమండ్రికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనార్దన స్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో ఐతిహ్యాలు, పురాణ గాథలు స్వామిని సాక్షాత్తు నారద మహర్షి కొలిచాడంటూ చెబుతూ ఉంటాయి. నదీమ తల్లి గోదావరి జనార్దన్కి సేవ చేయడానికి అవతరించింది అంటారు. భూమి మీద వెలిసిన తొలి వైష్ణవాలయం ధవళేశ్వరంలోని జనార్దన స్వామి దేవాలయమేనంటూ పురాణాలు చెబుతూ ఉంటాయి. నారద మహర్షి స్వహస్తాలతో జనార్దనుడికి పూజలు నిర్వహించడం ప్రత్యేకత. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడని కూడా పురాణ గాథ. ఒకనొక సందర్భంలో నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి పితృదేవ భక్తితో కిలిచిన వెంటనే కోరికలు తీర్చే క్షేత్రం ఏది అని అడిగట. అందుకు బ్రహ్మదేవుడు, గౌతమి నదికి ఉత్తర దిశలో ఆ ప్రాంతం ఉంది, అది జనార్దన క్షేత్రంగా ప్రాచుర్యంలో ఉంది అన్నాడు. మహర్షులు దేవతలు ఆ వేదకాంతిని, కాంతి కారణంగా ఉద్భవించిన వేడిని తట్టుకోలేక శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారట. అప్పుడే దేవదేవుడైన నారాయణుడు 1000 బాహువులతో వేదాల్ని ఒడిసి పట్టుకొని భూమిపై ఒక పర్వతంగా నిలిచాట. ఆ వేదరాశియే జనార్దన పర్వతంగా ఏర్పడింది అని చెబుతారు. పురాణ గాథల ప్రకారం వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలపమంటూ ఘోర తపస్సు చేశాట. జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి 4 పిడికిళ్ల మట్టిని తీసి వ్యాసుడికి అందించాట. అతను వాటిని చతుర్వేదాలుగా విభజించాట. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా వెలుగులోకి వచ్చాయి అంటారు. కృతయుగంలో ఏర్పడిన ఈ కొండ మీద తూర్పు చాళుక్యుల కాలంలో పూర్తి స్థాయిలో జనార్దనుడి ఆలయాన్ని నిర్మించారు అని చెబుతారు. వింటూ ఉండండి క్షేత్రదర్శిని ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. జనార్దన స్వామి ఆలయం ధవళేశ్వరంలో ఉంది. ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నాం మనం. ఇది గోదావరి సమీపంలో ఎత్తైన కొండ మీద నిర్మించిన ఆలయం. ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతోంది. జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు. భూమి మీద ఉన్న 108 వైష్ణవాలయాల్లో ఇదే ప్రథమని బ్రహ్మదేవుడే చెప్పాడంటాయి పురాణాలు. ఈ కొండ మీదే ఓ గుహలో సంతాన గోపాలస్వామి వెలిశాడు. సంతానం లేని దంపతులు ఈ స్వామిని కొలిస్తే పండంటి పిల్లలు పుడతారు అన్నది ఒక నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముడు జనార్దన స్వామిని దర్శించుకున్నాడట. రావణుడిని చంపాక బ్రహ్మహత్యా పథకాన్ని పోగొట్టుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని ఐతిహ్యం. తన వెంట వచ్చిన ఆంజనేయుడిని ఈ ప్రాంతానికి రక్షకుడిగా ఉండమని ఆదేశించాడట శ్రీరాముడు. కాబట్టి క్షేత్రపాలకునిగా మారుతి పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ. నిన్ను వదిలి ఉండలేను స్వామి అని వేడుకున్న హనుమ కోసం తన పాదముద్రల్ని వదిలి వెళ్ళాట సీతారాముడు. శ్రీరాముని పాదాలు తాకిన ప్రదేశం కావటంతో రామపాద క్షేత్రంగా కూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: మీరంతా ధవళేశ్వరంలో జనార్దన స్వామి ఆలయంలో నాతో పాటే ఉన్నారు. నేను మార్చే మురళిని. జనార్దన స్వామి అభిషేకం కోసమే గోదావరి పుట్టిందని ఒక పురాణ కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, కృతయుగంలో నారద మహర్షి సురంగ మార్గం ద్వారా కాశీకి వెళ్ళి గంగాజలాన్ని తెచ్చి జనార్దనుడికి అభిషేకించేవారట. నేనైతే మంత్రశక్తితో అంత దూరం వెళ్ళి గంగాజలాన్ని తెస్తున్నాను, కలియుగం పరిస్థితి ఏమిటి, స్వామివారి అభిషేకం ఎలా జరుగుతుంది అని ఆలోచించాడు. ఆ కార్యాన్ని గౌతముడి ద్వారా పూర్తి చేయాలని సంకల్పించాడు. ఆ సమయానికి గౌతముడు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో పంటలు సరిగా పండక ప్రజలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించేవారు. గౌతముడు తన తపశ్శక్తితో ధాన్యాన్ని పండించి ప్రజలకు నిత్యం అన్నదానం చేసేవారట. నారదుడు తన చాతుర్యంతో ఒకరోజు ఆయన సృష్టించిన పంటను గోవు తినేలా చేశాడు. అన్నదానానికి ఉపయోగించే ధాన్యాన్ని గోవు తినేసిందనే బాధతో గౌతముడు దర్భతో గోవుని అదిలించాడు. ఆ మాత్రానికే ఆ గోమాత చనిపోవటంతో గోహత్యాపాతక నివృత్తి కోసం గౌతముడు ఘోర తపస్సు చేసి భువిపైకి గంగను రప్పించాడు.

గోవు అంటారు. గోవు నడిచిన ప్రదేశంలో గంగ పుట్టడంతో ఆ ప్రాంతానికి గోదావరి అనే నామకరణం చేశారట. ఆ గోదావరి జలంతోనే జనార్దనుడికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో భవంగా రథోత్సవం జరుగుతోంది. కార్తీక ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో వైఖాసన ఆగమశాస్త్రం ప్రకారం ఉదయాస్తమానాలు పూజలు నిర్వహిస్తారు. కొండపైకి వెళ్లే దారంతా శ్రీ మహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తాదులు. రాజమండ్రి నుంచి బస్సులు ఆటోలు పుష్కలంగా ఉంటాయి ఈ క్షేత్రానికి. ఇంకా ఎందుకు ఆలస్యం? ఎప్పుడైనా సమయం దొరికితే ఈ ధవళేశ్వరంలో ఉన్న జనార్దన స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

అదండి, ఇవాల్టి అద్భుతమైన క్షేత్రదర్శిని. రెండు క్షేత్రాలను దర్శించాం మనం. రేపు ఇంతకన్నా మంచి క్షేత్రాలని, ఇంకా అందమైన క్షేత్రదర్శిని గురించి వివరణను కూడా వింటారు మీరు. అంతదాకా వింటూ ఉండండి. స్టూడియోలో సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో మీకోసం హెల్దీ మార్నింగ్ సిద్ధంగా ఉంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్ స్టూడియోలో. టైం సరిగ్గా 7:02 వస్తుంది. హెల్దీ మార్నింగ్స్లోకి మీ అందరికీ స్వాగతం. నేను మీ ఆర్జే మురళిని. హెల్దీ మార్నింగ్స్ అనే మాట వినగానే, హెల్త్ అనగానే, హెల్దీ అనగానే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. నిజంగా సంపదలు, ఆస్తి, ఐశ్వర్యం ఇవన్నింటినీ పక్కకి తోసేసేది, దానికన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వాల్సింది మనం హెల్త్ గురించే అండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆస్వాదించాలి అందరూ. అలా ఆస్వాదించడానికి చాలామంది రోజువారీ వ్యాయామాలపై దృష్టి పెడుతూ ఉంటారనుకోండి. అదే సమయంలో చాలామంది వ్యాయామం చేయడానికి జిమ్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే జిమ్కి వెళ్ళే ట్రెండ్ సర్వసాధారణం అయిపోయింది, కానీ అందరూ వెళ్ళలేరు. కొంతమంది ఇంటి దగ్గరే చేద్దాం అనుకుంటూ ఉంటారు. అయితే ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించి మనని మనం ఎప్పుడు ఫిట్

ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించి మనని మనం ఎప్పుడు ఫిట్గా ఉంచుకుంటే హాయిగా ఉంటుందండి. జిమ్ లేకుండానే కొన్ని చాలా ఈజీగా ఆరోగ్యంగా ఉండే పనులు కూడా చేయొచ్చు. అందులో ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేయటం. మార్నింగ్ వాక్ చేయటం వల్ల చాలా ప్రయోజనకరం. జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉదయాన్నే నడవటానికి ఇష్టపడతారు. దానికి ఇదే కారణం అండి. రోజు అరగంట పాటు నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది ఎవరో శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు లేకపోతే డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం రోజు వెళుతూ ఉంటే మనకే అర్థమవుతుంది ఎంత చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. మార్నింగ్ వాక్ చేయడం ద్వారా ఆ రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారు. అంతేకాకుండా మెట్లు ఎక్కి దిగండి బాస్. ఇక లిఫ్ట్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించండి. మెట్లు ఎక్కడం అనేది చాలామందికి యూనో అవాయిడ్ చేస్తూ ఉంటాము. అయితే దాన్ని రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. మెట్లు ఎక్కడం కూడా శరీరాన్ని ఫిట్గా ఉంచుతోంది. వాస్తవానికి మెట్ల పైకి కిందికి చేయటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతోందట. ఇది మాత్రం డాక్టర్లు చెప్పిన విషయమే. మరోవైపు మెట్లు ఎక్కడం ద్వారా ఇంకా ఈ తొడ దగ్గర ఉండే కొవ్వు తగ్గడం కూడా ప్రారంభమవుతోంది. కండరాలు బలంగా మారుతాయి. మీరు ఇది చాలా ఈజీ కదా, దీనికి మనం ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది. జిమ్కి వెళ్తే మనం ఏమో భారీగా వర్కౌట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళంగానే. సో అప్పుడైతే తొందరగా అలసిపోతాము. అటువంటి పరిస్థితుల్లో జిమ్కి వెళ్లకుండా ఉంటే మీరు ఇంట్లో తేలికపాటి వ్యాయామాలు డెఫినెట్గా చేయొచ్చు. అంటే యూనో వాట్, బాడీ స్ట్రెచెస్ లాంటివి చిన్న చిన్నవి చేయటం వల్ల ఫ్రీగా రిలాక్స్ అయిపోతారు. అండ్ ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు చేకూరుతాయి. మీరు అనుకున్న పనులన్నింటినీ చాలా సక్రమంగా కంప్లీట్ చేయడానికి బాడీ అండ్ మైండ్ రెండు సహాయం చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై హెల్దీ మార్నింగ్స్.

అంతేనండి, మనసు అస్సలు మాట వినదు, కానీ ఇంత అద్భుతంగా పాడి వినిపిస్తే ప్రతి ఒక్కరూ వింటారు. అటువంటి అద్భుతమైన పాటలను వినిపించే ఆకాశవాణి ఎఫ్ఎం 101.9ని ట్యూన్ చేసి వింటున్నారు. మీరు వింటూ ఉండండి. మీరంతా హెల్దీ మార్నింగ్స్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళిని. అయితే మనం ఫిట్నెస్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా అందంగా కనిపించాలని ప్రతిసారి అనుకుంటాం కదా, సో అందంగా కనిపించాలి అన్న దానికి యూనో వాట్ సపోర్ట్ చేసేది మన ఫిట్నెస్ మాత్రమే. సో ఫిట్నెస్ అన్న దాని మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, అది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా అంతేకాకుండా మనం ఇంకా ఫిట్గా ఉండాలని అంటే ఎక్సర్సైజ్లు అవి ఇవి చేస్తేనే సరిపోదు, దానికి తగినట్టుగా ఆహారాన్ని కూడా మన శరీరానికి ఇవ్వగలగాలి. మనిషికి 3 పూటల భోజనం తప్పనిసరి. అల్పాహారం రాజులాగా తినాలి, మధ్యాహ్న భోజనం యువరాజులాగా, రాత్రి భోజనం పేదవాడిలా తినాలని మన పూర్వీకులు చెబుతున్నారు. మనం వింటూనే ఉన్నాము కానీ అసలు పాటించాం. మనం 3 పూటల భోజనం ఆ రకంగా తీసుకున్నాం అనుకోండి, ఏ జబ్బు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ శరీరానికి హాని కలిగించే బ్రేక్ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ అందులో ఉండే సమస్యలను మనం అస్సలు గుర్తించట్లేదు, గుర్తించినా పక్కకి పడేస్తున్నాం కదా. ఇప్పటి యంగ్ జనరేషన్ జీవన శైలి అయితే మరీ ఘోరంగా ఉందండి. ఆలస్యంగా నిద్ర లేవడానికి, పళ్ళు తోముకోవడానికి, అంతా ఆలస్యం అవ్వడానికి అలవాటు పడిపోతుంది. కాలేజీకి ఆఫీస్కి వెళ్లే వాళ్ళైతే రకరకాల బట్టలు వేసుకొని తినడానికి సమయం దొరక్క హడావుడిగా తిండి మానేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళి పొమ్మని చెప్పినా కూడా వాళ్ళ మాట అస్సలు వినరు. ఇలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా. వినాలి కదా పెద్దవాళ్ళ మాటలు. అట్లీస్ట్ రేడియో వింటున్న మీరు ఈ మాటలైనా వినండి, ఇంకా మాట్లాడుకుందాం మనం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్దీ మార్నింగ్స్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎస్, యూఆర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9. బ్రేక్ఫాస్ట్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. బ్రేక్ చేయాల్సిందే అండి. రాత్రంతా ఉన్న ఫాస్టింగ్ని తప్పకుండా బ్రేక్ చేయాలి. పొద్దున్న తినే తిండి మధ్యాహ్నం వరకు మనల్ని నడిపిస్తోంది, అవసరమైతే పరిగెత్తిస్తోంది కూడా. దాదాపు 12 గంటల ఉపవాసం తర్వాత తీసుకునే తొలి ఆహారమే ఇది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది మధ్యాహ్న భోజనం కంటే బలంగా ఉండాలని, రాత్రి వింతతో పోలిస్తే తేలికైంది అంటారు అందరు. పొద్దున్న ఏదో ఒకటి తినకపోతే మధ్యాహ్నానికి అంతా మంచి ఆకలి మీద ఉంటాం. రోజు కంటే 4 ముద్దలు ఎక్కువే లాగిస్తాం. దీంతో క్రమంగా బరువు పెరిగిపోతాం. కాబట్టి బ్రేక్ఫాస్ట్ను త్యాగం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనుకోవటం భ్రమే. నిజానికి సమస్య అప్పుడే

మొదలవుతుంది. దాంతోపాటే మరో విషయం గుర్తుంచుకోవాలి, ఆరోగ్యానికి బ్రేక్ఫాస్ట్ ఎంత అవసరమో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ కూడా అంతకంటే ముఖ్యం అండి. ఇడ్లీ, పూరి, పెసరట్టు, ఎగ్ దోశ, మైసూర్ బజ్జీ, ఉప్మా, వడ, పొంగల్, అబ్బా ఎన్ని రకాలుంటాయండి. నేనైతే స్టూడియోలో ఉన్నాను కానీ మీరంతా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫుల్గా తినేసి హ్యాపీగా ఆఫీస్లకి, కాలేజెస్కి, ఎక్కడికి పడితే అక్కడికి తిరిగి ఆరోగ్యంగా ఉండండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై హెల్దీ మార్నింగ్స్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి

10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. 7:33 స్టూడియోలో సమయం. సాటర్డే కాబట్టి అందరూ ఇంటి దగ్గరే ఉండి ఉంటారు. మోస్ట్లీ అందరికీ 5 డే వీక్ ఉన్న వాళ్ళు అయితే ఇంటి దగ్గరే ఉంటారు. ఇవాళ ఎక్కడికెక్కడికి వెళ్ళాలన్న ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం కదా, ఫిట్నెస్ అయింది. బ్రేక్ఫాస్ట్లో అయితే అప్పటి కాలంలో వాళ్ళని ఇప్పుడు మనం చూస్తే అంటాం, మీరు కాబట్టి మీరు తిన్న తిండి వేరు, మీరు పెరిగిన తీరు వేరు, కాబట్టి మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. మా కాలంలో వాళ్ళు అన్ని రోజులు బతకరు, అంత ఆరోగ్యంగా ఉండరు, లాంటి డైలాగ్స్ అయితే కొడుతూ ఉంటాం. పాతకాలం వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా ఏం తినేవాళ్ళు, అంబలి, రాగి సంగటి, జొన్న రొట్టె, పాతాన్నం, గంజి, పెసరట్టు ఇలాంటివి కదా. ఆరోగ్యానికి అవన్నీ ఎంతో మంచివి. వీటిలో పీచు పదార్థాలు, ఖనిజాలు, సహజ పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. చిరుధాన్యాలు వాడటం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ఇంకా ప్రోటీన్లు అందుతాయి. ఇంకా పాతకాలం వంటలు ఆవిరి మీద ఉడికించినవి, పులియబెట్టినవి కావడంతో జీర్ణ వ్యవస్థ ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అయితే వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందంటారు. దీనివల్ల షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి కదా. ఉదయాన్నే తీసుకునే ఈ ఆహారం వల్ల శక్తి మెల్లమెల్లగా విడుదలవుతోంది. ఫలితంగా రోజంతా నీరసం లేకుండా ఉత్సాహంగా ఉండేవారు అప్పట్లో వారు. ఎందుకనంటే అటువంటి ఆహారం తీసుకునేవారు కాబట్టి. ఆహారాలు పేగుల ఆరోగ్యానికి, అంటే పులియబెట్టిన ఆహారాలు పేగుల ఆరోగ్యానికి, అండ్ గట్ హెల్త్ అంటాం కదా ఇప్పుడు తెగ వింటున్నాం మనం, మంచి బ్యాక్టీరియాని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇప్పటి జీవన శైలికి తగ్గట్టుగా పాతకాలం నాటి ఆహారాన్ని ఎలా అలవాటు చేసుకోవచ్చో మీరు తెలుసుకొని దాని ప్రకారం మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్లో నీవెవరో అనే సినిమాలోంచి ఏంటో ఇలా అనే పాట పాడారు వందనా శ్రీనివాసన్ గారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. హెల్దీ మార్నింగ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 7:43 దాటి 40 సెకండ్లు. ఇవాళ జూన్ 13 అండి, అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది ఈ ప్రత్యేకమైన రోజు. ఐక్యరాజ్య సమితి ద్వారా ఆమోదించబడిన ఈ ప్రత్యేక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అల్బినిజం అంటే చర్మం, జుట్టు, కంటి రంగు పూర్తిగా తెల్లగా మారిపోయే జన్యుపరమైన పరిస్థితిపై సమాజంలో అవగాహన పెంపొందించడం. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఇంకా శారీరక దాడులు, దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకురావడం ఈ రోజుకు ఉన్న ముఖ్య లక్ష్యం అండి. అందుకే ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేని ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటారు. దీని గురించి ఇంకాస్త తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ఈ అల్బినిజం అనేది ఎలాంటి వ్యాధి కాదండి, మరియు శాపం కూడా కాదు. కేవలం పుట్టుకతో వచ్చే ఒక శారీరక పరిస్థితి మాత్రమే. వైద్యపరమైన సమస్యల కంటే అల్బినిజం ఉన్న వ్యక్తులను సమాజం చూసే విధానమే వారిని మానసికంగా తీవ్రంగా కుంగదీస్తోంది. అవగాహన లేని సామాన్యులు దీన్ని ఒక అంటువ్యాధిగా భావించి వారిని తాకడానికి, వారితో మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. పాఠశాలల్లో పిల్లలు వీరిని వింతగా చూడటం, గేలి చేయటం వల్ల ఎంతోమంది అల్బినిజం ఉన్న చిన్నారులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. బాహ్య రూపం, చర్మం రంగు అనేది ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వారి సామర్థ్యాన్ని కానీ నిర్ణయించలేదు. అల్బినిజం ఉన్న వ్యక్తులు కూడా మనలాగే అన్ని హక్కులు, భావోద్వేగాలు ఉన్న తోటి మానవులే. వారిని కరుణతో కాకుండా సమానత్వంతో చూడటమే ఈ అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవ సమాజానికి ఇచ్చే సర్వోన్నతమైన సందేశం అని చెప్పొచ్చు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని అల్బినిజం ఉన్న ప్రతి ఒక్కరిని సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం మనందరి బాధ్యత. అందరం కలిసి వివక్షణ లేని సమాజాన్ని నిర్మించడమే మనం చేయాల్సిన పని. వింటూ ఉండండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎవ్రీ టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్ కోసం, మంచి మ్యూజిక్ కోసం ఆకాశవాణి FM 101.9 MHz ని కంటిన్యూస్గా.

ఎస్ బాస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్ మీద మీరు హెల్దీ మార్నింగ్స్ విన్నారు. ఐ థింక్ మీకు హెల్దీ హ్యాబిట్స్ ఏంటి, ఫిట్నెస్ కోసం ఏం చేయాలి, ఇంకా మంచి మంచి పాటలతో మీ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్డ్ ఆల్రెడీ. ఐ థింక్ సో ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కంటిన్యూస్గా వింటూ ఉండండి. 7 గంటల 59 నిమిషాలు దాటి 8 గంటల కోసం పరిగెడుతున్న సమయం. సో కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వినిపించేందుకు సతీష్ గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరుగుతున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా నావికాదళం ఒక ఆయిల్ ట్యాంకర్పై జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మరణించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమం నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వినవచ్చు.

0: 101.9.
1: సమయం తెలియనేలేదు కానీ నడుస్తూ నడుస్తూ 8 గంటల దాకా చేరుకున్నామండి. న్యూస్ హెడ్లైన్స్తో ఫ్రెష్ అయ్యారు కదా. 8:03 దాటి 43 సెకండ్లు అవుతోంది మా నిలయంలో సమయం. ఈ నిలయం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz అండి. అయితే మనం వైబ్రాంట్ హైదరాబాద్లోకి వచ్చేసాము. ప్రతి ఉదయం నిన్న మనకు ఏవేవో అనుభవాలు మిగిల్చినా అసలు ఏమీ జరగనట్టుగానే నిద్రలేస్తాం. జనాలు బస్సుల కోసం పరిగెడుతుంటారు, షాపులు షట్టర్లు తెరుచుకుంటుంటాయి, తోపుడు బండ్ల మీద చాయ్ కాఫీలు మరుగుతున్న గుబాళింపు, వీస్తున్న గాలి మోసుకొస్తూ ఉంటుంది. ఇలా నిశ్శబ్ద ఆలోచనలు ఇంకా బాధ్యతల మధ్య మనసులో ఎన్నో సంఘర్షణలు, కానీ వాటిని ఎవ్వరికీ కనబడనీయకుండా చిరునవ్వు ఒకటి మొహాన్ వేసుకొని మనం పనుల్లోకి నడిచిపోతూనే ఉంటాం. ఎందుకంటే జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలంటే ఇలా రోజుల్ని రాజుల్లా గడిపేయాల్సిందే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: మీరంతా వైబ్రాంట్ హైదరాబాద్ లో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళిని. వేసవి కాలం చివరి దశలో, తొలి వర్షాకాలం ప్రారంభ దశలో వచ్చేసింది కదా, మస్తు మజా ఉంటుందండి. ఇలా సీజన్ టు సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఉండే వాతావరణంలో ఒక కిక్ ఉంటుంది. కాకపోతే ఈ చేంజింగ్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల వల్ల చాలా కష్టాలు ఉంటాయి. అందుకనే దానికి అనుగుణంగా మన బాడీని మరల్చుకునేందుకు కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ ప్రకృతి ప్రసాదిస్తుంది. ప్రకృతి అమ్మకన్నా అద్భుతమైన శక్తి కలిగిన యూనో వరం మనకు భగవంతుడిచ్చింది. అంటే ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి మారబోతున్న సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యం అక్కడి నుంచి ఇక్కడ కన్వర్షన్కి యూనో సపోర్ట్ సిస్టమ్ని ఎన్కరేజ్ చేస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకి రకరకాల పండ్లు కూరగాయలు పండుతాయి. ఆ సీజన్లో అవి తప్పకుండా తిన్నామనుకోండి, యూనో చాలా వాటికి చెక్ పెట్టొచ్చు ఆరోగ్య సమస్యలకి. అయితే ఇప్పుడు మార్కెట్కి పొద్దున్న లేచిన తర్వాత లేకపోతే అప్పుడప్పుడు మార్కెట్ నుంచి వస్తున్నప్పుడు కూరగాయలు తేవడము, పండ్లు కూరగాయలు తేవడం అలవాటు ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా గమనించే ఉంటారు. మార్కెట్లో ఎక్కువగా కనిపించే పండ్లలో నేరేడు పండు ఒకటండి, జామూన్. అదే, దీన్నే జామూన్ అంటాం కదా, లేకపోతే ఇంకా దీన్ని జావా ప్లమ్ అంటారు, ఇండియన్ బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఉదారంగులో కనిపించే ఈ పండు రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎంతో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి, జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వారికి నేరేడు పండు మాత్రం డెఫినెట్గా మేలు చేస్తుందండి. ఇందులో రకరకాల విటమిన్స్ కూడా ఉంటాయి, ఆ విటమిన్స్ అన్నింటినీ మీరు ఆస్వాదించవచ్చు. అందుకని డెఫినెట్గా ఈ పండ్లని, అంటే సీజన్ చేంజింగ్ అప్పుడు వచ్చే ప్రతి పండ్లను తినొచ్చు, కానీ ఇప్పుడైతే కొంచెం ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తెచ్చుకొని తినండి. ఇంటి దగ్గర కావాల్సినంత స్థలం ఉంటే ఈ మొక్కని నాటుకుంటే కూడా మనకు కావాల్సిన అన్ని పండ్లను కూడా ఇస్తూ ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్ స్టూడియోలో. టైం 8:27. మనకు నేర్చుకోవాలనే ఉద్దేశమే ఉందనుకోండి, ప్రపంచమే ఒక పాఠశాలగా మారిపోతుంది. అందులో చాలా వరకు మనకు నేర్పించేవే ఉంటాయి, అంటే అవన్నీ ఉపాధ్యాయులే అన్నమాట. చీమల్ని చూడండి అంత దాకా ఎందుకు, చీమల్ని చూడండి ఎంత చిన్నగా ఉంటాయో. అవి రోజు ప్రయాణించే దూరాల మీద వాటికి అస్సలు కంప్లైంట్ ఉండనే ఉండదు. ఒక నిశ్శబ్దపు పట్టుదలతో చిన్ని చిన్ని సైనికుల్లాగా తమ పరిమాణం కన్నా ఎక్కువ సైజు బరువున్న వాటిని శ్రమ అనుకోకుండా ఎక్కడి నుంచి ఎక్కడికో మోసుకుపోతూ ఉంటాయి. ఆ పని కోసం వాటికి ఎవరి పొగడ్తలు అవసరం లేదు, వాటి పనిని ఎవరు

ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. అవి అనుసరించే మార్గాల మీద వాటి పేర్లు ఎవరో లిఖించాలనే ఆశ వాటికి అస్సలేదు. అయినా కూడా ప్రతిరోజు అవి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలు, దారులు ఎవరు జరిపేసినా అంతే పట్టుదలతో వాటిని మళ్ళీ. బహుశా జీవితాన్ని జీవించడం అంటే దేన్ని ఎవరి నుండి ఆశించకుండా ఎన్ని కష్టాలొచ్చినా చెదరని పట్టుదలతో ముందుకు సాగిపోవడమేనేమో. అలా చేస్తే చివరాఖరికి మన శ్రమకి తగిన ఫలితం తప్పకుండా వస్తుందనే నమ్మకం చీమలు జీవించే విధానం చూస్తే మనకి అర్థమవుతుంది కదా. అందుకనే దేనికి అంత తొందరగా నిరుత్సాహపడకూడదు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz చంద్రముఖి సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం నిత్యశ్రీ మహాదేవన్ పాడిన మంచి పాటని వినే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

లకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలక

Taka dziwna.

ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి. స్టూడియోలో టైం 8:39 దాటి 22 సెకండ్లు. ఈరోజు 13వ తారీఖు జూన్ నెల, 2015 అంటే స్కూల్ ప్రారంభమైపోతున్నాయండి. స్కూల్ అంటే మస్తు మజా వస్తుంటుంది. పిల్లలు మళ్ళీ బరువైన బ్యాగ్లన్నీ భుజాన వేసుకొని వెళ్ళే ఆ రోజులు, బాక్సులు, ఆహా, మన రోజులు గుర్తొస్తాయి. పాఠశాల రోజులు అంటేనే తీపి జ్ఞాపకాల దండ. తరగతి గదిలో అల్లరి, మాస్టర్ల దెబ్బలు, స్నేహితులతో కలిసి చేసిన అల్లకల్లోలం, ఇవన్నీ గుర్తుకొస్తే ప్రాణానికి ప్రాణం అనిపిస్తుంది కదా. ఆ పాత మధురాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. లాస్ట్ బెంచ్ మీద కూర్చొని స్నేహితులతో గుసగుసలాడటం, డెవిల్స్ అంటే దెయ్యాల కథలు చెప్పుకోవడం, ఒకరి పుస్తకాల్లో మరొకరు బొమ్మలు వేయడం, ఇంకా భోజనం బాక్సులు అరగంట ముందే ఖాళీ చేయడం, స్నేహితుల కంచంలో వేలు పెట్టి తినడంలో ఉండే రుచే వేరు. ఇది ఈ విద్యార్థులకు మాత్రమే తెలుస్తుందండి. హోంవర్క్ చేయలేదని తరగతి గది మూలన నిలబడతారు సార్లు, ఈత కొట్టడానికి క్లాస్ ఎగ్గొట్టడం. అయినప్పటికీ చదువుతో పాటు గురువులు నేర్పిన జీవిత పాఠాలు కూడా నేర్చుకోవటం, గోళీలాట, దాగుడు మూతల ఆటలు, వర్షంలో కాగిత పడవలు వదలడం, బా మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. పిల్లలకి స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళలో కూడా హడావుడి ప్రారంభమవుతోంది. ఆ ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళే రోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలైతే వెళ్ళనని ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ చూడంగానే వాళ్ళ మొహాల్లో ఒక రకమైన వెలుగు ఉంటుందండి. ఈ మధ్య వచ్చిన గ్యాప్ అంతటినీ ఒక గంటలో డిస్కస్ చేసి పడేస్తారు. సో హ్యాపీగా ఈ స్కూల్ కూడా, ఈ ఇయర్ కూడా స్కూల్ చాలా హ్యాపీగా గడిచిపోవాలి పిల్లలందరికీ అని కోరుకుందాం. సో వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

లైఫ్లో కొన్ని మంచి రోజులు వస్తూ ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు వస్తుంటాయి, మళ్ళీ కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులు ఇలా వస్తూ పోతూనే ఉంటాయి. రేపు ఏమి జరుగుతుందో అనే దాని మీద మనకు అన్సర్టెనిటీస్ ఉంటాయి అండ్ డౌట్స్ కూడా ఉండనే ఉంటాయి. కానీ చాలా వరకు జీవితం మనకు ఎలా ఎదురవుతుందనే దాన్ని అలాగే ఆహ్వానిస్తూ సర్దుకుపోతూ గడిపేస్తుంటాం. ప్రతిరోజు కొత్తదే కాబట్టి కొంత కుతూహలంగానే ఉంటుంది. దాని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి, అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాం, టైం ముందుకెళ్ళిపోతుంది, మనం వెనకబడిపోతాం. కాబట్టి దేని గురించి అయినా కొంత మాత్రమే ఆలోచించండి, ఎక్కువగా ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి, అందుకోసం వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

వింటున్నారుగా సూపర్ డూపర్ సాంగ్స్ అండ్ మంచి మ్యూజిక్తో కూడిన పాటలు. అండ్ యు నో వాట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్ కదా. సో స్టూడియోలో టైం 9 గంటలకు వస్తుందంటే మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్కి సమయమైంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి. ఇంకాసేపట్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందుర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా నావికాదళం ఒక ఆయిల్ ట్యాంకర్పై జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మరణించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమం నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

ఇస్తూ ఉంటుంటాం మనం. కాలానికి మంచి చెడులతో ఏం సంబంధం లేదన్నది నిజమండి. ఎవరు ఏమనుకున్నా తన పనిని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఎవరి కోసం ఆగడం లేదు. ఎవరు తరిమినా వేగంగా ముందుకు పరిగెత్తడం లేదు. తనకు నిర్దేశించిన పరిధిని ఎక్కడా అతిక్రమించకుండా, తన ధర్మాన్ని ఏనాడు విడిచిపెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కాల స్వభావం. అందుకే కాలానికి అనుగుణంగా మనం కూడా పరిగెట్టడం, నడవటం అన్నీ నేర్చుకోవాలి. ఈ 6 ఋతువుల రూపంలో మనకి ఎంత అద్భుతాలను ప్రసాదించడానికి కాలం ప్రయత్నం చేస్తూ ఉంటుందో, కాలాన్ని అర్థం చేసుకొని ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగితే మాత్రమైన జీవితం మన కోసం మనం చిత్రించుకున్నట్టే లెక్క బాస్. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

మీరంతా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్లో వైబ్రంట్ హైదరాబాద్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. క్షణాలు, నిమిషాలు, గంటలు, పూటలు, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, యుగాలు, కల్పాలు, ఇక కాలం అనేక రూపాల్లో కనిపిస్తూనే ఉంటుంది. కాలం ఒక అద్భుతమైన శక్తి అండి. దాని ముందు మనం అందరం తలంచాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే ఈ పుట్టడాలు, బతకడాలు, ప్రళయాలు అన్నిటికీ కారణం ఈ కాలమే. దానికే కాలం అన్నిటికీ మూలాధారం అంటారు. కాలం ఎవరికి ఏం చేయకుండా మనం మాత్రం, అంటే మనుషులం మాత్రం మనకు నచ్చినప్పుడు అబ్బా కాలాన్ని రకరకాలుగా మార్చేస్తుంటాం. కష్టం వచ్చినప్పుడు చెడు కాలం అని, లాభం వస్తే మంచి కాలం అని కాలాన్ని నిర్వచించారు.

మనకు రకరకాల లక్షణాలు అయితే వస్తాయండి. దేనికైతే దానికి తొందరగా అడిక్ట్ అయిపోవడం మనిషి జన్మకు మాత్రమే సాధ్యమవుతుందేమో. ముఖ్యంగా నేను ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్పబోతున్నాను, అవన్నీ మీకు కానీ ఉండి ఉంటే ఇంకా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది మీ పరిస్థితి అని అర్థం చేసుకోండి. చాలా బాధపడండి, దాని నుంచి బయటికి రావడానికి ఎలా అని ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు విన్న తర్వాత, అంటే మనం ఫోన్కి ఎన్ని రకాలుగా అడిక్ట్ అయి ఉంటామంటే, టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తప్పనిసరి, టీవీ చూస్తూనే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఫోన్ ఛార్జింగ్లో ఉంటే అసహనం ఉంటుంది మనకి, నోటిఫికేషన్ వచ్చిన 2 సెకండ్లోనే చెక్ చేస్తారు, భోజనం చేస్తూ రీల్స్ చూడకుండా ఉండలేరు, మెలకు వచ్చిన 5 నిమిషాల్లోపు ఫోన్ చెక్ చేసేస్తారు, పడుకునే ముందు చివరిగా చేసేది ఫోన్ చూడటమే. అమ్మో, ఫోన్ ఎక్కడ ఉందో తెలియకపోతే అబ్బో ఎంత ఆపసోపాలు పడిపోతారో. బ్యాటరీ 50%కి తగ్గితే ఆందోళన మొదలవుతుంది, ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ చెక్ చేస్తారు, స్నానం చేస్తూ కూడా ఫోన్.

బాత్రూంలో కూడా ఉంచుకుంటారు. ఫోన్ లేకుంటే చేతులు వణికిపోతుంటాయి. స్క్రీన్ టైం రోజు 8+ గంటలు మాత్రమే. నిద్రలో కూడా ఫోన్ నోటిఫికేషన్ల కలలు. ఫోన్ రాత్రంతా ఛార్జింగ్లో పెట్టకు అంటే కోపం వచ్చేస్తుంది. ఫోన్ మర్చిపోయి బయటికి వెళితే తిరిగి ఇంటికే వచ్చేస్తారు. కుటుంబంతో కూర్చున్నా ఫోన్లో బిజీ. చివరి రీల్ చూసి పడుకుంటానని అనుకొని 2 గంటలు కూడా గడిచిపోతుంది. ఇంకా రీల్స్ చూస్తూనే ఉంటారు. ఫోన్ పోర్ట్రేట్ లాక్ చేసినా తల పక్కకు పెట్టి చూస్తారు. 5 నిమిషాలు మాత్రమే అని మళ్ళీ ఫోన్ తీసుకొని ఇంకో 2 గంటలు గడిపేస్తారు. ఇక వాట్సాప్లో అయితే నిద్రపోతారు, లేస్తారు, తింటారు, అంతా వాట్సాపే. ఫోన్ వైబ్రేట్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నోటిఫికేషన్ ఉండదు, ఏం ఉండదు. ఇది ఒక రకమైన జబ్బులోకి మనం ఎంట్రీ ఇస్తున్నట్టే లెక్క. ఆ ఫోన్ అనే ప్రపంచంలోకి ఇంత దారుణంగా ఇన్వాల్వ్ అయిపోయామంటే మనని ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టే లెక్క. మనం ఉన్నా కూడా లేనట్టే లెక్క. ఈ లెక్కలో మీ లెక్క కూడా ఉందో లేదో చూసుకోండి. ఆ లెక్క నుంచి బయటికి రావాలంటే మంచి మంచి పాటలు వినండి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఈ బంధాలు బంధుత్వాలన్నీ సీతాకు ఒక చిలకల్లాంటివండి. గట్టిగా పట్టుకుంటే ప్రాణాలు వదిలేస్తాయి, విడిచిపెట్టేస్తే ఎగిరి ఎక్కడికో పోతాయి, ప్రేమగా తాకితే జీవితానికి రంగులు అద్దుతాయి. కన్నీళ్లు ఇంకిపోయిన కథలో కొత్త కష్టాల గురించి భయం ఉండనే ఉండదు, హ్యాపీగా రంగులను అద్దుకుంటూ వెళ్ళిపోవలసిందే. ఎంత బాగుంటుందో అప్పుడు జీవితం.

లైఫ్ చాలా చిన్నది బాస్. ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడంలో దాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే మనం నిష్క్రమణ చేసిన తర్వాత, అంటే వెళ్ళిపోయిన తర్వాత మన సంపద ఐశ్వర్యం గురించి మాట్లాడుకోరెవరు. మన మంచితనం మనని అందరిలో బతికిస్తుంది. మన జీవితం మన అదుపులో ఉండాలంటే 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి, 4 ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలి, ఆనందం అయిన వారందరితో పంచుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు ఓర్చుకోవాలి, చేసింది ఇది తప్పని తెలిస్తే క్షమాపణ అడగాలి, గతం చేసిన గాయాలు మర్చిపోవాలి, ముందున్న గమ్యాన్ని నమ్మకంతో చేరుకోవాలి, జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, 4 ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలి, నీ కళ్ళు అందంగా ఉంటే ఈ ప్రపంచాన్ని నువ్వు నచ్చుతావు, అదే నీ దృష్టి అందంగా ఉంటే ఈ ప్రపంచానికి నువ్వు నచ్చుతావు, ఇవన్నీ పాటిస్తే మన జీవితం తప్పకుండా మన అదుపులో ఉంటుంది. ఉచిత సలహా ఇవ్వడం చాలా సులభం, కానీ పాటించడం చాలా కష్టం కదా. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ప్రకృతిని సరిగ్గా గమనిస్తే మనకు చాలా అర్థమవుతుందండి. నదులు వాటి నీళ్లను అవి తాగవు, చెట్లు వాటి పండ్లను అవి తినవు, సూర్యుడు తన కోసం తాను ప్రకాశించడు, ఒక్క పువ్వు కూడా దాని వాసన దానికోసం కాదు అన్నట్టుగానే ఉంటుంది. ఒకరి కోసం ఒకరు జీవించడం ప్రకృతి నియమం అండి. మనమే మనుషులం. మానవ బలహీనతలు, సెల్ఫిష్నెస్, దురాశ, అహంభావం, ఈగో విడిచిపెట్టడం ద్వారా ఖచ్చితంగా అంత అద్భుతంగా బతికేయచ్చు కూడా మనం. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు అనవసరం బాస్, అది మీ పని కాదు. మీ ఆనందానికి బాధ్యత వహించే ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది మీరే. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. పోలిక ఆనందాన్ని దోచుకునే దొంగలాంటిది. సమయం దాదాపు ప్రతీదీ నయం చేస్తోంది, ప్రతిదానికి సమయం ఉంటుంది. చాలా ఆలోచించడం మానేసేయండి. అన్ని సమాధానాలు తెలియకపోవడం కూడా మంచిదే. చిరునవ్వుతో ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం మీకు మీరే ఇవ్వచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 101.9.
1: మనసును ఎప్పుడు వాడాలో అప్పుడు వాడి మిగతా సమయంలో స్విచ్ ఆఫ్ చేయగలిగితే విపరీతమైన ఆనందంగా ఉండొచ్చు అండి జీవితంలో. శరీరానికి ఆనందం రకరకాలుగా వస్తుంది, దాన్ని ఎట్లా సంపాదించాలో మనమే ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఇతరులకు మీకున్నది పంచారా? ఇందులో అద్భుతం ఉంటుంది బాస్, పంచి చూడండి. ప్రకృతిలో మిమ్మల్ని మీరు మర్చిపోవడం జరిగిందా? ఇది ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. చిన్నపిల్లల నవ్వుల్ని పరిశీలించారా ఎప్పుడైనా? వాళ్ళని చూస్తూ ఉంటే, అలా నవ్వుతున్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. నీలి ఆకాశాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది ఎవరికైనా? ఈ అలవాటు మీ మనసును శుభ్రపరుస్తోంది. ఇంకా మీ దగ్గర ఏదైనా పెంపుడు జంతువు ఉందా? అది కూడా మీకు విపరీతమైన ఆనందాన్ని ఇస్తుందండి. ఎప్పుడైనా లాంగ్ రైడ్ చేశారా? ఇందులో ఉన్న కిక్ వేరు కదా. బేసిక్గా మీ హృదయం ఓపెన్ చేయండి, చాలా మంచి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సో కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని. వైబ్రాంట్ హైదరాబాద్లో మీరు నాతో ఉన్నారు. ఇప్పుడు సీతారామం సినిమాలో ఎస్పి చరణ్ సార్ అండ్ రమ్య బెహ్రా గారు పాడిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్లో వైబ్రాంట్ హైదరాబాద్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి, అండ్ నెక్స్ట్ ఆర్జే కైవల్య కూడా స్టూడియోలో ఉంది. హాయ్ కైవల్య.
1: నమస్తే అండి, నమస్తే లిస్నర్స్ ఆల్సో.
0: లిస్నర్స్ కూడా నమస్తే. సో కైవల్య, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్. చిన్నప్పటి
1: చెప్పండి.
0: నుంచి చాలా సాటర్డేస్ చూస్తుంటావు కదా, యూ హ్యావ్ గాన్ త్రూ మెనీ సాటర్డేస్, అండ్ ఈ రోజు కూడా ఇంక్లూడ్ చేస్తే, వై సాటర్డేస్ ఆర్ వెరీ స్పెషల్? మామూలు రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బోరింగ్ ఉంటుంది. సండే అయిన తర్వాత మండే వస్తే కాస్త బోరింగ్ అనిపిస్తుంది, ఆఫ్టర్నూన్ దాకా తర్వాత మళ్ళీ అలవాటు అయిపోతాము. ఫ్రైడే ఈవినింగ్ నుంచి మనలో ఒక జోష్ వస్తుంది, ఎవరికైనా ఏజ్తో సంబంధం లేకుండా. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అది ఎందుకు వస్తుంది? నీకు కూడా అట్లనే ఉంటుందా? వై సాటర్డేస్ ఆర్ వెరీ స్పెషల్ చిన్నప్పటి నుంచి అందరికీ?
1: నాకైతే అసలు సాటర్డే అంటే ఐ వెయిట్ ఫర్ ద ఎంటైర్ వీక్ ఫర్ సాటర్డేస్ అనమాట. ఎందుకంటే వీక్ అంతా కూడా మనం చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ చాలా పనుల్లో మునిగిపోయి ఉంటాం, కాబట్టి ఐ థింక్ సాటర్డే ఈజ్ లైక్ మీ టైమ్. అందుకనే అందరూ సాటర్డే కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నప్పుడైనా ఇప్పుడైనా సాటర్డే అంటే ఒక హాలిడే, ఒక

0: మీ టైం అన్నది దొరుకుతుంది కాబట్టి అందుకనే సాటర్డేస్ ఆర్ సో సో సో స్పెషల్ అండి.
1: అంటే ఈరోజు సాటర్డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నావు నువ్వు?
0: నేనైతే మన లిసనర్స్తో బోల్డ్ అని ముచ్చట్లు, బోల్డ్ అని అమేజింగ్ పాటలు కలిసి వింటూ ఎంజాయ్ చేద్దామని నేను వచ్చేసాను. మరి మీరు మీ ప్లాన్స్ ఏంటో మీరు చెప్పాలి సాటర్డేకి.
1: నేనైతే ఐ స్టార్టెడ్ సాటర్డే, ఐ ల్యాండెడ్ ఇన్ టు సాటర్డే. ఈరోజు పొద్దున్న ఇక్కడ షురూ చేసిన తర్వాత అయితే ఆగకుండా ఈ సాటర్డేస్కి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే మిక్స్డ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కలర్స్,
0: ఒక ఒక రెయిన్బో లాగా అంటారు. అయితే
1: ఒక రెయిన్బో లాగా ఉంటుంది, అందులోంచి ఒక కైండ్ ఆఫ్ ఫ్రాగ్రాన్స్ కూడా వస్తుంది. అసలు అది వెళ్ళిపోతుంది అని అంటే పట్టుకొని వేలాడాలనిపిస్తుంది, అరే అంత తొందరగా గడిచిపోతుందేమో.
0: ఎంత ఎంత అద్భుతంగా చెప్పారు మీరు మురళి గారు
1: కదా. నిజంగా సాటర్డేస్ ఆర్ రియలీ వండర్ఫుల్ అండి, అందుకనే ఐ చూజ్ సాటర్డే. ఐ మా పేరు కూడా అప్పుడప్పుడు మార్చుకోవాలనిపిస్తుంటుంది.
0: సాటర్డే మురళి
1: జీవితం కైవల్యం అయిపోయిందండి. కైవల్యతో మాట్లాడితే కైవల్య ఇస్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ షో ఫర్ యూ గైస్. యూ ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ కైవల్య.
0: లెట్స్ గో అండి.
1: ఐ వుడ్ లైక్ టు ప్లే వండర్ఫుల్ ట్రాక్ ఫర్ యూ అండ్ ఇది నీకోసం డెడికేట్ చేస్తున్నాను, ఎందుకంటే నీ ఎనర్జీ లెవెల్స్ని నెక్స్ట్ షోకి ఎన్హాన్స్ చేసే ప్రయత్నం ఈ పాట. ఇది టిల్లు స్క్వేర్లోంచి రామ్ మిరియాల పాడిన పాట.

అదండి, ఇవాళ మన ఫస్ట్ ట్రాన్స్మిషన్ సాటర్డేలో, అండ్ మీరు కంటిన్యూస్గా వింటూ ఉండండి. హ్యావ్ ఫన్ ఫ్రోలిక్ అండ్ హ్యాపీనెస్. అండ్ యూనో సాటర్డే ఫుల్ టూ ఇంకా నేను ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోయాను. మీరు కూడా కంటిన్యూస్గా వింటే మీకు కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఐ విల్ మీట్ యూ అగైన్. అంటిల్ హ్యావ్ ఫన్. సరిగ్గా 9:58 దాటిపోయింది అని అంటే సరిగ్గా 10 గంటలకు మీకు న్యూస్ హెడ్లైన్స్ సిద్ధంగా ఉంటాయి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది 9 మంది మహిళా క్యాడెట్స్ పురుష క్యాడెట్లతో కలిసి పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొనడం విశేషం. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్రా మార్గంలో పర్యాటక ప్రాంతంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. భారతీయులను నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

FM Rainbow 101.9. నమస్తే డియర్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. దిస్ ఇస్ మీ శ్రీ కైవల్య, యువర్ ఆర్జే ఫర్ టుడే. ఐ ఎమ్ హియర్ విత్ యూ టు బ్రింగ్ ఆన్ ఫుల్ ఆన్ మస్తీ అండ్ సో మెనీ అమేజింగ్ సాంగ్స్. ద టైమ్ ఇన్ ద స్టూడియో ఇస్ 10:03 AM, విచ్ మీన్స్ ఇట్ ఇస్ టైమ్ ఫర్

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్ర మార్గంలో పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు భద్రతా సంస్థల సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబారి కార్యాలయం ఈ ఆరోపణలు ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలు జోక్యం చేసుకోలేవని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైగ్రీవ ఆసుపత్రిలో నిర్వహించిన డకాయ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ జాబితా సవరణల కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ రోజు రేపు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్టేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ విత్ దిస్ రెయిన్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ హైదరాబాదీ హ్యాస్ అట్లీస్ట్ వన్ స్టోరీ ఆఫ్ బీయింగ్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. యూ ఫైనలీ ఫైండ్ ఎన్ ఆటో ఓన్లీ టు హియర్ సర్ ట్రాఫిక్ బహుత్ హే, థోడా ఓర్ పైసా దీజియే నా.

చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, SD రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.

నా చిన్నతమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ

0: FM Rainbow 101.9.
1: Akashwani Hyderabad, this is 101.9 FM Rainbow. The time in the studio is 12:10 and this is me, RJ Kaivalya, here to take you through the rest of the day. And we have a lot of amazing music lined up for you and amazing thoughts and wonderful conversations laid out. Before that, here's a short break.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
4: సో ఆఫ్టర్ దోస్ అమేజింగ్ హిట్స్, లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ ఆర్ relationships or at work. Why saying no is so difficult, right? Have you ever wondered why saying no feels so much harder than saying yes? It's not because we don't know the word, of course, but it's because deep down most of us want to be liked and accepted. Psychologists call it the need for social acceptance, and for thousands of years human beings survived by belonging to a group. So our brains still treat rejection as something to avoid, obviously, naturally. That's why we hesitate to decline an invitation, refuse extra work, or turn down a favor. Because deep down we worry that we will disappoint someone, or maybe appear selfish, or damage a relationship, right? But the irony is that every time we say yes to something we don't have the time or energy for, we're often saying no to ourselves. So in fact, we do know how to say no, but I think we should just channelize where we are saying that no, right? Our rest, our priorities, and sometimes even our peace of mind is something not to be exchanged for. Of course, healthy boundaries aren't about caring less for other people. Of course, they are about making sure you don't lose yourself while trying to please everyone else, right? On that note, is it too late now to say no, or maybe is it too late now to say sorry? Let's find out.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.

0: రెయిన్బో సెగ్మెంట్. ఇప్పుడు టైం స్టూడియోలో 1:20 అవుతుంది. నాతో పాటు ఆర్జే పవన్ ఉన్నారు, అండ్ మన నెక్స్ట్ కాలర్ అయితే పవన్ గారు మన కాలర్స్తో మాట్లాడతారు. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: హలో రెయిన్బో. హలో సార్.
1: హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఆప్కా నామ్ క్యా హై సార్?
1: మై నేమ్ ఇస్ నరసింహారెడ్డి ఫ్రమ్ ప్రేమావతి పేట్ రాజేందర్ నగర్.
2: ఓ నరసింహారెడ్డి గారు, హలో. సో బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నా సార్.
2: ఓ గుడ్ టు హియర్ దాట్. సో టాపిక్ తెలుసు కదా సార్, సో మీకు ఇష్టమైన సీజన్, మీకు ఇష్టమైన సీజన్ ఏంటి?
1: ఇష్టమైన సీజన్ అయితే వింటర్ సీజన్ సార్.
2: ఓ ఎందుకు?
1: ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు సార్,
2: ఓకే,
1: రావడం పోవడం కానీ. ఇప్పుడు ఇప్పుడు వేడికి చూస్తాం కదా సార్, మనం అంతా చూస్తాం, ఏదో ఏదో అవుతుంటాం అన్నమాట. అంటే అన్ని ముఖ్యమే అనుకోండి మన కొరకు, కానీ నాకు నచ్చేది అంటే వింటర్లు, ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటాం, డిస్టర్బెన్స్ అంత ఉండదు అనమాట. మిగతాదంటే వర్షాకాలం వర్షం పడుతుంటే ఇక్కడ ఆగిపోతాం, ఎండ కొడుతుంటే ఇక్కడ ఆగిపోతాం, కానీ చలికాలం ఇట్లా కాదు, కంటిన్యూ నడుస్తుంటుంది సార్.
2: జాకెట్ వేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోవచ్చు.
1: పోవచ్చు అనమాట, నీకు ఎక్కడ ఆగడానికి ఏం లేదు. మిగతా 2 సీజన్ కొద్దిగా మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది కొద్దిగా, అందుగురించి అది ఇష్టం సార్ నాకు.
2: అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ నేను అగ్రీ చేస్తా. బట్ సార్ మీకు సమ్మర్ కూడా ఇష్టం లేదు, మళ్ళీ రైనీ కూడా ఇష్టం లేదు అన్నారు కదా, బట్ ఏది
1: ఇష్టం లేదు అనడం లేదు నేను. మన అందరికి ముఖ్యమే కదా సార్, లేకుంటే ఎట్లా సమ్మర్ కానీ రైనీ లేకుంటే ఎట్లా మరి.
2: ట్రూ.
1: నాకు ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా కన్వీనియంట్ గా ఉంటుంది అంటుంది చలికాలం కొద్దిగా.
2: కరెక్ట్ సార్,
1: పర్సనల్ అన్నమాట.
2: యా పర్సనలీ,
1: పర్సనలీ నాకు ఏంటంటే చలికాలంలో నాకు కొద్దిగా, ఇప్పుడు పొద్దున వాకింగ్కి వెళ్తాం మేము, ఇక అట్లే వర్షం పడుతుంది అనుకోండి, ఛత్రి పట్టుకుని వాళ్ళ అంబ్రెల్లా పట్టుకుని వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అదే చలికి ఎంత చల్లునో ఎంత రెయిన్ కోట్ అది పెట్టి వేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇక ఎండాకాలం ఏమో ఇక వేడికి కొద్దిగా భరించలేము అనమాట.
2: కరెక్ట్.
1: అయితే అన్ని సీజన్ మనకు అవసరమే, కానీ నా పర్సనల్ ఏదంటే వింటర్ అంటే కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది అని అర్థం.
2: అర్థమైంది సార్, టోటలీ ఐ రిలేట్ విత్ ఇట్.
1: ఒకటి ఒక పాట వినిపిస్తారు సార్ హిందీలో,
2: చెప్పండి సార్ మీ రిక్వెస్ట్ ఏంటి.
1: కామ్చోర్ సినిమాలో,
2: కామ్చోర్ సినిమా,
1: ప్రీతుల్, కామ్చోర్ సినిమాలో,
2: ఓకే,
1: తేరే సంగు మీ తుమి, మీ తుమిలా ఈ సజ్జన అని ఒక పాట ఉంది సార్.
2: తేరే సంగు మీ తుమి,
1: ప్రీతులగా ఈ సజ్జనా ఓ సజ్జనా.
2: ఓకే ఓకే సార్,
1: మంచి పాట ఇంపియండి సార్ అది.
2: షూర్, డెఫినెట్లీ సార్, మీకోసం ఆ సాంగ్ ప్లే చేస్తాం.
1: మీ పక్కకు ఉన్న మేడం ఓ సార్ పేరేం పేరు పేరు?
2: నాతోటి ఆర్జే కైవల్య ఉన్నారు సార్. యాక్చువల్లీ ఆర్జే
1: సార్ కైవల్య.
2: అవును అవును సార్.
1: సూపర్ నేమ్ సార్.
2: షూర్ సార్. సో ఆర్జే కైవల్య తోటి కూడా మాట్లాడతారా సార్?
1: మాట్లాడండి సార్ ఒక సెకండ్.
2: షూర్ సార్. సో ఓవర్ టు యూ కైవల్య.
0: చెప్పండి సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎట్లా ఉన్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాను, మీరందరూ చెప్పే మాటలు విని నాకు ఎనర్జీ బూస్ట్ అయిపోయింది.
1: వద్దన మీ పేరు అన్న, మీరు మురళితో మాట్లాడుతున్న పేరు చెప్పారు కదా.
0: అవునండి.
1: అప్పుడు కొద్దిగా నేను కన్ఫ్యూజ్ అయినా, ఏం పేరు అని. కౌశల్య.
0: ఓకే అండి.
1: కౌశల్య సార్ కూడా అన్నారు చూడు, వాటికి మంచి మీ పేర్లు ఏముందని అంటుంటే సార్ కూడా.
0: ఎగ్జాక్ట్లీ
1: సార్, ఎప్పుడు చెప్పిన పాట వినిపించండి మేడం.
0: అయితే మా దగ్గర ఈ పాట లైబ్రరీలో లేదండి, ఇంకేదైనా పాట మీరు కావాలి కోరుకుంటున్నారా?
1: ఉన్నాను మేడం, ఇందులో దోస్తానా పిక్చర్ లో,
0: దోస్తానా పిక్చర్ లో
1: ఫ్రెండ్స్ పాట ఉందో చూడండి, బనే క్యా హో దుష్మన్ జమానా గమ్ నహి అని ఒకటి.
0: బనే క్యా హో
1: దుష్మన్ జమానా గమ్ నహి.
0: ఓకే, నేను మాక్సిమం అయితే ట్రై చేస్తానండి, ఉంటే వేస్తాను, లేకపోతే సమ్ అదర్ సాంగ్ ఇన్ దట్. ఓకే ఓకే అండి, మీతో మాట్లాడి చాలా బాగుందండి. ఓకే డన్, బాయ్.

0: హలో రెయిన్బో, ఆకాశవాణి హైదరాబాద్, మీరు వింటున్నారు 101.9 FM రెయిన్బో. నేను మీ ఆర్జే కైవల్య. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో రెయిన్బో.
1: హలో, నమస్కారం.
0: నమస్కారం అండి.
1: నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: బాగానే ఉన్నామ్మా. మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి.
1: వెరీ గుడ్.
0: ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ ఫేవరెట్
1: సీజన్. నాకు ఇష్టమైన కాలం ఏమిటి?
0: ఎగ్జాక్ట్లీ.
1: నేను వినే కాల్ చేస్తాను, వినకపోతే మళ్ళీ వింటాను. చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకుంటాను.
0: గుర్తుపెట్టానండి నేను మిమ్మల్ని. లాస్ట్ టైం కూడా మాట్లాడాను నేను మీతో.
1: అవును,
0: చెప్పండి.
1: అవును, ఏదమ్మా?
0: సీజన్ సీజన్ చెప్పలేదు మీరు ఇంకాను.
1: అదే ఆన్ ఎయిరే కదా అంటున్నాను.
0: ఆన్ ఎయిర్.
1: అయితే నేను ఓలేటి ప్రభాకర్ గారు మాట్లాడను, ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు.
0: చెప్పండి.
1: నాకు చలికాలం అంటే చాలా ఇష్టం అమ్మా. చలికాలం ఎందుకంటే శుభ్రంగా హాయి కడుపునండి భోజనం చేసి శుభ్ర రగ్గు కప్పుకొని తిని పడుకోవచ్చు. తర్వాత రెయిన్ సీజన్ కూడా. రెయిన్ సీజన్ ఎందుకంటే బాల్కనీలో కూర్చొని వేడివేడి పకోడీలు కానీ వేడివేడి మిర్చీలు తింటూ ఆస్వాదిస్తూ మన ఎఫ్ఎం వింటూ ఆస్వాదిస్తుంటాను. బాల్కనీలు కూర్చొని ఆ రెయిన్ పడుతుంటుంటే ఆ యొక్క అట్మాస్ఫియరే వేరు.
0: అయితే వానకాలంలో పకోడీ చాయ్ మీ ఫేవరెట్ అంటారు? అయితే
1: చాలా ఫేవరెట్. అలాగే దాని తర్వాత ఎండాకాలం అంటే నా పేరు ప్రభాకరుడే కానీ ఎండకి నేను తట్టుకోలేను. ఎందుకనంటే నేను నా బాడీ హీట్ ఫుల్గా, అందుకనే నేను తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి భగవంతుడు ఏం చేశాడు, బెంగళూరుకి పంపించాడు. నువ్వు శుభ్రంగా చల్లగా ఉంటుంది ఉండయ్యా అని చెప్పని.
0: ఇప్పుడు బెంగళూరులో కూడా పెరిగిపోతుంది టెంపరేచర్ మెల్లమెల్లగా.
1: ఇప్పుడు పెరగదమ్మా, జనవరి నుంచి మార్చి. మనకి మే నెల ఎలా ఉంటుందో మార్చిలో ఇక్కడ అలా ఉంటుంది.
0: ఓకే.
1: ఏప్రిల్ నుంచి అసలు వర్షాలు కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి మేలో ఫుల్ వర్షాలు పడతాయి ఇక్కడ.
0: ఓకే ఓకే.

0: అయితే ఆ సందర్భంగా అనమాట నాకు ఆ చలికాలం శుభ్రంగా ఎక్కువగా ఇష్టపడతాను నేను, ఎందుకంటే ఇంట్లో ఉంటే రగ్గు కప్పుకొని పడుకోవచ్చు, ఏసీ అవసరం లేదు, ఫ్యాన్లు అవసరం లేదు, ఖర్చు కూడా తక్కువ అవుతుంది కదా, బయటికి వెళ్తే ఒక స్వెటర్ వేసుకోవచ్చు ఇలాగనమాట. ఆ రెయిన్ సీజన్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొన్న రెయిన్ సీజన్ లో ఒక చిక్మగళూరు దగ్గరికి వెళ్ళాము చూడటానికి, ఆ కొండపైకి ఎక్కితే మొత్తం మేము మేఘాల్లో ఉన్నాం అనమాట, మేము మేఘాలు మా మీదకి
1: వచ్చేసాయి.
0: సందర్భాలు నేను విజిట్ చేస్తుంటాను.
1: అద్భుతం అండి.
0: మళ్ళీ అది ఆ ఇది రాదు, ఆ సీజన్ రాదు.
1: అవునండి.
0: జస్ట్ ఇప్పుడే ఈ నెలలోనే ఆ సీజన్ ఉంటుంది అనమాట బాగా.
1: అవునవును.
0: అది కవులకు కూడా వర్ణించడానికి ఏమో అనిపిస్తుంది, నాకు చెప్పడానికి అసలు రావడం లేదు.
1: అద్భుతంగా చెప్పారు. మరి మీకు ఏదైనా పాట వినాలనుంటే చెప్పండి.
0: నేను అది అని చెప్పని హిందీలో సాంగ్ బాగుంటుంది అది.
1: ఆజారే నేను మాక్సిమం ట్రై చేస్తానండి, మన లైబ్రరీలో ఉంటే తప్పకుండా ప్లే చేస్తాను.
0: లేకపోతే అంతా బచ్చన్ గారిది ఏదన్నా వేయండి, ఇది ఈ లైబ్రరీ దొరకకపోతే అంతా బచ్చన్ గారిది హిట్ సాంగ్ మంచిది వేయండి. నా ఫేవరెట్ అమితాబ్ బచ్చన్ గారు.
1: మీరు ఒక పాట చెప్పండి, మీ ఫేవరెట్ అమితాబ్ బచ్చన్ గారి పాట చెప్పండి ఒకటి.
0: కభీ కభీ మేరే దిల్ మే.
1: కభీ కభీ మేరే దిల్ మే.
0: ఫస్ట్ సాంగ్ నేను అడిగింది వీలైతే వేయండి. ఇంకోటి కూడా ముందు అమ్మాయి కోరింది ఒకటి, ప్రియానా ఏదో పేరు, చాలా బాగుంది అది కూడా, నాకు చాలా ఇష్టమే. చాంద్
1: చౌదవిక చాంద్
0: సూపర్ హిట్ సాంగ్స్ అప్పటిలోని, చాలా హిట్ సాంగ్స్ అమ్మావి.
1: అవునండి. అయితే మీకోసం నేను కభీ కభీ మేరే దిల్ మే పాట ప్లే చేసేస్తాను, మరి మీరు వినయండి.
0: ఓకే, థ్యాంక్ యూ ఓలైట్ ప్రభాకర్ రావు, నమస్కారం.
1: ఓకే, నమస్తే అండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, మీరు వింటున్నారు హెలో రెయిన్బో. మన నెక్స్ట్ కాలర్ ఎవరో వినేద్దాము. హలో రెయిన్బో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ముంతాజ్.
0: ముంతాజ్ గారు నమస్తే, చెప్పండి. ఓకే చెప్పండి, మీరు టాపిక్ విన్నారా?
1: టాపిక్ విన్నాం.
0: మీ ఫేవరెట్ సీజన్ ఏంటో చెప్పండి.
1: నా ఫేవరెట్ అంటే, నేను హిందీలో చెప్తున్నా, అర్థం చేసుకో.
0: ఓకే, తప్పకుండా.
1: సో హర్ మౌసమ్ తో ఉపర్ వాలేకి దేన్ హై,
0: सभी सीजन एक ही तरफ से पसंद है.
1: पसंद है, कोई भी इनकार नहीं कर सकते, सब ऊपर वाले की देन है.
0: बहुत बढ़िया, बहुत
1: एंजॉय कर सकते.
0: बहुत अच्छा बात बोली आपने.
1: तो आपका शुक्रिया मैडम. जी जी,
0: आपका कुछ गाना सुनना चाहते हो आप?
1: हाँ, गाना की पसंद है. गाना है चराग दिल का जलाओ बहुत अंधेरा है. शायद फिल्म का नाम भी चराग हो सकता, अगर वो नहीं मिला तो. जहाँ भी जाओ ये लगता है तेरी महफिल है. दो में कौन सा गिफ्ट प्ले करें मैडम? अगर वो पहले चराग वाला गाना मिल गया तो बहुत अच्छी बात है.
0: ओके, मैं बिल्कुल ट्राई करूंगी आपके लिए वो गाना बजाने के लिए. अगर नहीं मिली तो कुछ और गाना आपके नाम पे प्ले करूंगी. ठीक है,
1: ठीक है. आपसे बात करके बहुत अच्छा लगा, शुक्रिया.
0: मुझे भी, थैंक यू सो मच.
1: थैंक यू,
0: नमस्ते.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో, దిస్ ఇస్ రెయిన్బో అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే కైవల్య. విత్ మీ ఇస్ ఆర్జే పవన్ ఇన్ ద స్టూడియో. ద క్లాక్ ఇన్ ద స్టూడియో చైమ్స్ 1:44 అండ్ హియర్స్ ఎన్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఫర్ ద 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇస్ ఆర్గనైజింగ్ అ స్పెషల్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ అండ్ ప్రమోటింగ్ పార్టిసిపేషన్ త్రూ ద యోగా సంగం పోర్టల్ ఆన్ 14 June 2026. Everybody is invited, students, professionals, senior citizens and yoga enthusiasts, to come together and be part of this historic initiative. Register your participation on the Yoga Sangam portal and join thousands across the country in making this event a grand success. This International Day of Yoga, let's breathe together, move together and create history together.
2: Nenu M. Srinivas, District Child Protection Officer, Hyderabad. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో. మనం హెలో రెయిన్బో ప్రోగ్రామ్లో ఉన్నాము. మనకి కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి. దిస్ ఇస్

ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, నేను మీ ఆర్జే కైవల్య. స్టూడియోలో టైం 1:50 అవుతుంది. నేనైతే మీతో మాట్లాడుతూనే ఉందాం అనుకుంటాను, కానీ సమయం మీకోసం మాకోసం ఆగదు కనుక ఎక్కడో అక్కడ ఆగి ఒక టైం ఆపాలి. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీకోసం ఇంకా కొన్ని అద్భుతమైన పాటలు వినిపించడానికి నేను వస్తాను. ఈ లోపల ఈ పాట అయితే వినేద్దాం.

0: హాయ్, హలో, నమస్తే. ఈ వాయిస్ లక్కీ. అప్పుడే వచ్చేసింది ఏంటి? కైవల్య సీటును అప్పుడే లాగేసుకుంది అనుకుంటున్నారు కదా. కైవల్య,
1: నేను ఉన్నాను. మీరు నా నేను ఎంత ఎనర్జీతో లేపానో మీరు ఇంకా దాన్ని ఇంకా ఎనర్జెటిక్గా రోజుని తీసుకెళ్తారని ఫుల్ కాన్ఫిడెన్స్తో.
0: ఎస్ తీసుకెళ్తాను, కానీ ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నా నీ ఎనర్జీ కానీ నేను చూస్తుంటే కానీ ఎంత ఎలా ఉన్నా అంటే ఇంకొక గంటో ఇంకొక లేకపోతే నా షో నీకు ఇచ్చేసినా కూడా అంత యాక్టివ్గా చేసేలా ఉన్నావు. మరి ఇదంతా కూడా అంటే ఈ షోకి వచ్చే ముందు కానీ వెళ్లే ముందు కానీ అంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటావు?
1: మరి మన లిసనర్స్ ఇచ్చే
0: ఎస్
1: మోటివేషనే కదా అది.
0: కదా. మరి ఏంటి ఇవాళ ఏం ముచ్చట్లు చెప్పేశావు? నేనైతే చాలా ముచ్చట్లు చెప్పడానికి తీసుకొచ్చేసాను. మరి నీవైతే చాలామంది ఇప్పటి వరకు విన్నారు, మరి నేను చెప్పబోయే ముచ్చట్లు కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు. జస్ట్ నే హైదరాబాద్తో నేను వచ్చేసాను.
1: ఏమేం చెప్పబోతున్నారో మరి మాకు ఒక జిస్ట్ ఇవ్వాలి మీరు.
0: అంటే కొంచెం స్వీట్స్ ఇష్టమేనా నీకు?
1: ఓ అసలు నాకు స్వీట్ టూత్. నేను అసలు స్వీట్ లేకుండా అసలు భోజనమే ఫినిష్ అవ్వదు.
0: జాంగ్రీ తిన్నావా? ఎప్పుడైనా జాంగ్రీ అంటారు కదా,
1: ఆహా
0: తిన్నావా?
1: తిన్నాను.
0: చాలా ఇష్టమా?
1: మీకు
0: చాలా ఇష్టం, కానీ దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అసలు అది ఎక్కడ పుట్టింది? దాని హిస్టరీ ఏంటి? మనం ప్రతి స్వీట్ తినేస్తాం ఇష్టంగా, కానీ దాని వెనకాల ఉన్న హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయం కదా మనం.

0: అసలు ఫుడ్ వెనకాల హిస్టరీ ఉందన్న థాటే నాకు అసలు ఇప్పటి వరకు రాలేదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అయితే నాకు అర్థమైంది. మరి వినడానికి నేను రెడీ, మరి లిసనర్స్ మీరు కూడా రెడీ అని అనుకుంటున్నాను.
1: ఓకే, మరి ఇప్పటిదాకా కైవల్య చెప్పిన ముచ్చట్లు, తను ప్లే చేసిన సాంగ్స్ అన్ని విని ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఇక పైన 2 o'clock నుంచి 6 o'clock దాకా మీ ఆర్జే లక్కీ ఇక్కడ మీకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. స్టే ట్యూన్ టు
0: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: హాయ్ లిజనర్స్, ఆల్రెడీ ఇంట్రో ఇచ్చేసాను కదా, నేను మీ లక్కీని మీ ముందుకు వచ్చేసాను. అయితే ఆల్రెడీ ఇప్పుడు లంచ్ చేసి ఉంటారు, లంచ్ తర్వాత ఎలాగ టీ తాగుతారు కదా, ఒక చిన్న స్నాక్ గురించి మాట్లాడుతూ ఉంటానన్నమాట. అదే మనకి బాగా తెలిసినటువంటి మైసూర్ బజ్జీ. ఈ పేరు వింటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా నార్మల్ బజ్జీయే కదా అనిపిస్తుంది కదా, కానీ ఇందులో ఒక చిన్న కథ ఉందండి. మైసూర్ అన్న పేరు చూస్తేనే ఇది సౌత్ ఇండియాలో మైసూర్ ప్రాంతంతో రిలేట్ అయి ఉంటుందేమో అని అనుకుంటాం. బజ్జీ అంటే నూనెలో వేయించే వంటకం అని మనందరికీ కూడా తెలుసు, కానీ ఈ మైసూర్ బజ్జీ మాత్రం కాస్త స్పెషల్ అండి, టేస్ట్లోనూ పేరులోనూ కూడా. అయితే ఈ పేరు ఎలా పుట్టింది అనేది తెలుసుకోవాలని ఉంది కదా, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంతేకాదు ఎప్పుడు స్వీట్ తిన్నా అబ్బా ఈ స్వీట్ తినేస్తూ ఉంటాం, చాలా ఇష్టం అంటూ ఉంటాం, అది అమ్మ చేసిస్తూ ఉంటుంది లేదంటే మనం కూడా ట్రై చేస్తూ ఉంటాం, కానీ వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, నిజంగానే దాని వెనకాల ఇంత పెద్ద హిస్టరీ ఉందా అని తెలుసుకుని తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటాం. మరి ఈ సెగ్మెంట్లో మనం చాలా రకాల స్వీట్స్ కానీ కొన్ని కొన్ని ప్రాంతాలకే పరిమితమై పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి ఆహారాల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ అవర్లో. నేను కూడా మైసూర్ బజ్జీ గురించి, అంతేకాదు జాంగ్రీ గురించి కూడా నోరూరిపోతుంది కదా, మీకు ఈరోజు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. మీరేం చేయాలి, వింటూనే ఉండండి 226 మీ ఆర్జే లక్కీతో ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి మైసూర్ బజ్జీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ఎలా పుట్టింది అనుకుంటున్నారా? పాతకాలంలో మైసూర్ రాజవంశంలో వంటవాళ్ళు కొత్త కొత్త వంటల్ని ట్రై చేసేవారట. ఒకసారి పిండి, పెరుగు, మసాలాలు కలిపి ఒక సాఫ్ట్గా ఉండేటువంటి ఒక మిశ్రమాన్ని తయారు చేసి నూనెలో వేయించారట. బయట కరకరలాడుతూ లోపల చాలా స్మూత్గా ఉండే ఈ కొత్త స్నాక్ అప్పటి రాజులకి బాగా నచ్చేసిందిట. అలా అక్కడి నుంచి ఇది జనాల్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఇది చిన్న హోటల్స్ నుంచి టీ స్టాళ్ళల్లో కూడా హిట్ అయిపోయిందన్నమాట. అయితే దీని స్పెషాలిటీ ఏంటి అంటే, బయట గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండి కరకరలాడుతూ ఉంటుంది, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా స్పాంజిలా ఉంటుంది. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటే అబ్బా రుచి వేరే లెవెల్ కదా. పక్కన ఒక చట్నీ కూడా ఉందనుకోండి, ఒకటి తిన్నాక ఇంకొకటి కూడా తినాలనిపిస్తుంది. అందుకే టీ టైంలో చాలామందికి ఇది ఫేవరెట్ స్నాక్ అయిపోయిందన్నమాట. సో ప్రతి మనం తినే ప్రతి పదార్థానికి ఒక పేరుంది, ఆ పేరు రావటం వెనుక కూడా ఒక కథ ఉంది అనేది ఈ మధ్యకాలంలో నాకైతే బాగా అర్థమవుతుంది. తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా నాకు పెరుగుతుంది. మీకు అలాగే అనిపిస్తుంది కదా? ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టేట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: జష్నే హైదరాబాద్లో మీరు వింటున్నారు. నేను చెప్పే ముచ్చట్లు, ముఖ్యంగా ఈరోజు స్పెషల్ రెసిపీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మైసూర్ బజ్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. కాలం ఎంతో మారిపోయింది, చరిత్రలో ఇది పుట్టింది అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఎంత ముందుకు వెళ్తున్నా కూడా ఈ మైసూర్ బజ్జీ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదండి. ఇది దక్షిణ భారతదేశంలో మొత్తంగా కూడా వ్యాపించి కొన్ని చోట్ల దీన్ని ఏమని పిలుస్తారంటే మైసూర్ బోండా అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైనా కూడా రుచి మాత్రం ఒక్కటే. చిన్న స్నాక్ అయినా దాని వెనుక ఉన్న చరిత్ర, దాని టేస్ట్ కలిసిందే అనుకోండి, ఒక మంచి స్టోరీ అవుతుంది కదా. మరి మీరు టీతో కానీ, మరి మీకు ఇష్టమైన టైంలో, అంటే మార్నింగ్ టైంలో తింటూ ఉంటారు, ఈవినింగ్ కూడా తింటూ ఉంటారు, ఈ మైసూర్ బజ్జీని ఎంజాయ్ చేస్తూ ఈ కథని గుర్తు చేసుకుంటూ ఉండండి. అలాగే ఒక మంచి స్వీట్ గురించి కూడా చెప్తాను అన్నాను కదా. ఈరోజు నేను చెప్పబోతున్న ఆ స్వీట్ ఏంటంటే జహంగీర్ లేదా జాంగ్రీ. అది చూడగానే భలే నోరూరిపోతూ ఉంటుంది. చక్కగా ఒక జిలేబీకి ఎలా అయితే వలయాల్లాగా ఉంటాయో అట్లా దాన్ని తయారు చేస్తారు. తింటే మాత్రం చాలా పూర్తి డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. సాఫ్ట్గా ఉంటుంది, అందులో సిరప్ అంటే ఒక తీపితో కూడినటువంటి సిరప్ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో టీ షాపుల దగ్గర చాలా కామన్గా ఇది కనిపిస్తుంది. కానీ ఈ చిన్న స్వీట్ వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని మీకు ఎప్పుడైనా తెలుసా? మరి తెలుసుకోవాలి అంటే నేను చెప్పే వరకు వెయిట్ చేయాలి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత దీని గురించి చెప్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు ఎప్పుడైనా జాంగ్రీ అన్నారా జహంగీర్ అన్నారా? కన్ఫ్యూజన్ ఉంది కదా ఈ పేరులో, ఎందుకంటే కొంతమంది అలా పిలుస్తూ ఉంటారు. అసలు ఏది కరెక్ట్ అనేది మనం క్లియర్గా చెప్పలేం, కానీ కొన్ని స్టోరీల ప్రకారం మొఘల్ చక్రవర్తి జహంగీర్ పేరుతో ఇది వచ్చిందని అంటారు. కానీ మన సౌత్లో పలకడం మారుతూ అది జాంగ్రీగా మారిపోయిందని కూడా చెప్తారు. అలా ఇప్పుడు రెండు పేర్లు కూడా ఒకే స్వీట్కి వాడుతున్నారు. పేరు ఏదైనా కూడా సేమ్ టేస్ట్, సేమ్ రుచి, సేమ్ ఆకారం ఒకటే కదా. ఇక దీని పుట్టుక కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త స్వీట్ కాదు, మన జిలేబీ నుంచి వచ్చిన ఒక కొత్త వెర్షన్ లాంటిదనమాట. జిలేబీలా కాకుండా పిండిని కొంచెం మార్చి సిరప్ని బాగా పీల్చుకునేలా చేస్తారు. అందుకే ఇది బయట కరకరలాడకుండా లోపల పూర్తిగా సాఫ్ట్గా ఉంటుంది. ఒక్కసారి తింటే మెల్లగా నోట్లో కరిగిపోతుంది. అదే దీని స్పెషాలిటీ. బా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు మరి టీ తాగేటప్పుడు స్వీట్ తినొచ్చండి అంటారు. టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు మనం స్వీట్స్ తినకూడదు, అది చేదుగా ఉంటుంది అంటారు. ఏం పర్వాలే, మనకి ఏ టైంలో ఏది తినాలనిపిస్తే అది తినేసేయటమే కదా. మార్కెట్లో మనకి చాలా స్వీట్ షాపుల్లో ఖచ్చితంగా జిలేబీ అనేది దొరుకుతుంది. అలాగే స్ట్రీట్ ఫుడ్లో కూడా, అంటే వీధుల్లో తయారు చేసే వాళ్ళు కూడా ఈ జహంగీర్ని కూడా వాళ్ళు తయారు చేస్తుంటారు. ఈవినింగ్ టైంలో కూడా కొంతమంది టీ టైంలో చాలా ఇష్టపడి తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా దీని గురించి చెప్తాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్ నే హైదరాబాద్లో జాంగ్రీ స్వీట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. దీనిని అంటే ఉలవ పప్పు అంటే ఉరద్ దాల్ అంటారు కదా, దాన్ని నానబెట్టి పేస్ట్గా చేసి ఆ పేస్ట్ని ఒక క్లాత్లో లేదా ఒక బాటిల్లో వేసి వేడి చేసిన నూనెలో ఒక చుట్టలాగా పువ్వుల ఆకారంలోకి వదులుతూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు కదా. తర్వాత దాన్ని చక్కెర పాకంలో ముంచి తీస్తారు. అలా తయారు చేసే జాంగ్రీకి ఆ ఆరెంజ్

రంగు, ఒక మృదువైన లోపలి పొర, ఇంకొంచెం క్రిస్పీగా ఉండే బయట పొర, ఇవన్నీ కలిపేసి ఒక స్పెషల్ అనుభూతిని మనకిస్తూ ఉంటాయి. మరి దీని చరిత్ర గురించి తెలుసుకున్నాం. అలాగే దీన్ని ఉత్తర భారతదేశంలో ఇమర్తి అని పిలుస్తారట, అయితే దక్షిణంలో మాత్రమే జాంగ్రీ అనే పేరుతో పిలుస్తారనమాట. జిలేబీతో పోలిస్తే జాంగ్రీని పులియబెట్టడం అనేది ఉండదు, అంటే కొంచెం దగ్గరగా రిలేటెడ్గా ఈ చుట్టలు ఏదైతే చుడుతూ వేస్తారో అది మనకి జిలేబీ జాంగ్రీ చాలా దగ్గరగా అనిపిస్తుంది. కానీ జాంగ్రీలో పులియబెట్టడం అనేది ఉండదు, కాబట్టి టేస్ట్ కూడా చాలా తేలికగా, పప్పు రుచి ఎక్కువగా ఉంటుంది. మన పండుగల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ జాంగ్రీలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికీ కూడా జాంగ్రీ అనేది మన ఇంటి పండుగల్లో తప్పనిసరిగా ఉండే స్వీట్గా కూడా ఉంది కదండి. చాలామంది దీన్ని తినడమే కాకుండా తయారు చేయడంలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ తయారీ కూడా ఒక ఆర్ట్ లాగా ఉంటుంది. సరైన ఆ షేప్ తీసుకురావటం, పాకం సరిగ్గా ఉండేలా చూసుకోవటం అనేది కూడా చాలా, అది ఒక నైపుణ్యం. ఆ ఆర్ట్ కూడా అందరికీ వచ్చి ఉండాలి. అయితే ఒకసారి మంచి జాంగ్రీ రుచి చూస్తే ఆ మధురం మన మనసులో నిలిచిపోతుంది. అందుకే జాంగ్రీ కేవలం ఒక స్వీట్ మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయం, ఆనందం ఇవన్నీ కలిసినటువంటి ఒక మధురమైన జ్ఞాపకంగా అనుకోవాలన్నమాట. సో విన్నారు కదా, మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి వదులుదాం, కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరి ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు.

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవోకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన ఉంటుందని ప్రధానమంత్రి తెలియజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ను సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేశారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో సింగరేణి సంస్థ ప్రాధాన్యతను గుర్తు చేశారు. అయితే ఇటీవల

పత్రికల్లో 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందనే కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. దీనివల్ల సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, ఈ అవకతవకలపై నిజనిజాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు పంపిణీ చేశారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఘటనాస్థలంలో భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో మరి మీతో మాట్లాడడానికి బోలెడన్ని టాపిక్స్ తీసుకొచ్చాను. ఫస్ట్, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనిషి వ్యక్తిత్వం అనేది బయటపడుతుందా? ట్రాఫిక్లో ఏంటి వ్యక్తిత్వం, ఏంటి బయటపడటం, ఏంటి లక్కీ అంటారా? సిటీలో ట్రాఫిక్ అంటే మీకేమనిపిస్తుంది? కేవలం చాలా వెహికల్స్ గుంపుగా వెళ్ళడం అనుకుంటున్నారా? లేక కొంచెం టెన్షన్ స్టేజ్లా అనిపిస్తుందా? ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హారన్ల శబ్దం, సిగ్నల్ దగ్గర ఆగిన నిమిషాలు, ఇవన్నీ కలిపితే మనం కేవలం రోడ్డుపై ఉండం. ఒక చిన్న ఎమోషనల్ టెస్ట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. అప్పుడే మనలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ ట్రాఫిక్లో మనం చూపించే కోపం, అసహనం, ఇదేనా మన అసలు నేచర్? ఏమంటారు కదా, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ట్రాఫిక్లోకి వెళ్ళగానే మనలో ఒకలాంటి కోపం వచ్చేస్తుంది, అసహనం వచ్చేస్తుంది, ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించేస్తూ ఉంటాము. నిజంగా ఇదేనా మన వ్యక్తిత్వం అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేనైతే ఆలోచించాను. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఎందుకండి?
1: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత, జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
2: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీటా. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనిషి వ్యక్తిత్వం అనేది బయటపడుతుందా అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదా. ట్రాఫిక్ లో మనం తెలియకుండానే ఒక చిన్న సైకాలజీ టెస్ట్ జరుగుతుందండి. ఎవరు క్వశ్చన్స్ అడగరు, మార్కులు కూడా ఇవ్వరు, కానీ మన రియాక్షన్ మాత్రం అన్నీ చెప్పేస్తుంది. ఎదుటి వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఓపిక్గా ఆగుతావా, లేక వెంటనే కోప్పడతావా? అదే మనలో ఉన్న కంట్రోల్, మనలో ఉన్న స్ట్రెస్ గురించి చెప్పేస్తుంది. కానీ నిజానికి అదే మన పూర్తి వ్యక్తిత్వం కాదు. ఆ క్షణంలో మన మూడ్ అలా ఉంటుందన్నమాట. ఇంకా ఫన్నీ విషయం ఏంటంటే, మనలో చాలామంది ట్రాఫిక్లో పూర్తిగా మారిపోతాం. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసరికి హారన్ హీరోలు అయిపోతారండి. చిన్న గ్యాప్ కనిపిస్తే వెంటనే ముందుకెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. అదే టైంలో ఇంకొంతమంది ఉంటారు, ఎంత ట్రాఫిక్ ఉన్నా పాటలు వింటూ కూల్గా వెళ్తూ ఉంటారు. ఒకే రోడ్డు మీద రెండు వేరువేరు ప్రపంచాల్ని మనం చూస్తూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకసారి ఆలోచిస్తూ ఈ పాట వినండి, ఇంకా మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.

0: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ట్రాఫిక్లో మన మనస్తత్వం ఎలా మారిపోతూ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను కదా. ట్రాఫిక్ మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది, మనిషి స్వభావం ఒకటే కాదు.

పరిస్థితులపై ఆధారపడి కూడా మారుతుంది. కోపం, ఓపిక, సహనం ఇవన్నీ మనలోనే ఉంటాయి. ఏది బయటికి వస్తుంది అనేది ఆ క్షణం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసిన రియాక్షన్తో ఎవరిని కూడా పూర్తిగా మనం జడ్జ్ చేయలేం. కానీ అదే టైంలో అదే మనకి అద్దంలా కూడా పనిచేస్తుంది. చివరికి ఒక చిన్న ఆలోచన ట్రాఫిక్ మనల్ని మార్చదు, మనలో ఉన్న మనసుని కేవలం బయటకు తీస్తుంది. ఏమంటారు? ఎస్ అంటారు కదా. ఇంతేనా, ఇంకొక టాపిక్ ఉందండి. బస్సులో కూడా చాలా అసహనంగా మనం మారిపోతాం. బస్సు సీట్ కోసం పోటీ పడిపోతూ ఉంటాం. అది కూడా ఒక సైకాలజీ అండి. మరి దాని గురించి కూడా చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో నేను మాట్లాడుతున్నాను, బస్సు సీటు కోసం కూడా పోటీ పడే సైకాలజీ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు మనకందరికీ ఏమనిపిస్తుంది, ఈ రోజైనా సీటు దొరికితే చాలు అని. మార్నింగ్ ఆఫీస్ టైంలో కానీ, ఈవినింగ్ తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ బస్సు కనిపించగానే మనసులో ఒక చిన్న టెన్షన్ మొదలవుతుంది కదా. బస్సు ఆగేలోపు కొందరు ముందుకు కదిలిపోతారు, డోర్ దగ్గర ప్లేస్ కావాలనుకుంటూ కొంతమంది ప్రయత్నిస్తారు. ఎక్కిన వెంటనే ఖాళీ సీట్లు ఎక్కడున్నాయో ఒకసారి ఫాస్ట్గా స్కాన్ చేసేస్తూ ఉంటాం. ఎవరో ఒకరు కూర్చోబోతున్నారని కనిపిస్తే మనం ఇంకో సీటు కోసం పోటీ పడిపోతూ ఉంటాం. ఇవన్నీ చూస్తే ఇది కేవలం ట్రావెల్ సిట్యుయేషన్ కాదు, మనిషి కంఫర్ట్ కోసం ఎంత త్వరగా రియాక్ట్ అవుతాడో అని చూపించే చిన్న ఉదాహరణగా అనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకి సీటు దొరకకపోయినా ఇంకొకళ్ళకి దొరికింది అన్న ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకి, మనం నిలబడి ఉంటే పక్కనే ఉన్న వ్యక్తి సీటు దక్కించుకున్నాడు అనుకోండి, వెంటనే మనకి నాకెందుకు దొరకలేదు అనే ఒక చిన్న అసంతృప్తి వస్తుంది. ఇదే స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారు. అంటే అవకాశం తక్కువగా ఉంది, అందుకే అది ఇంకా విలువైనదిగా అనిపిస్తుంది. నిజానికి సీటు దొరకడం అనేది పెద్ద విషయం కాదు, కానీ దొరకని సమయంలో అది ఒక పెద్ద విషయంలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇదే మన మైండ్ పనిచేసే విధానం అన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడతాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి డబుల్ కమీటా, మీ ఆర్జే లక్కీతో. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకి నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా, మీ ఆర్జే లక్కీతో నేను మాట్లాడుతున్నాను. బస్సులో సీటు కోసం కూడా పోట్లాడటం, అది కూడా ఒక సైకాలజీనా? దాని గురించి టెన్షన్ పడడం, దాని గురించి ఆవేశపడడం, ఆందోళన పడడం, ఇవన్నీ కూడా సైకాలజీ చెప్తుందంటారా? మీరు గమనించారా ఒక సీన్, బస్సు ఆగ్గానే మనం అందరం ఏమవుతాం, బస్సు ఆగ్గానే కొందరు వేగంగా ఎక్కాలని ట్రై చేస్తారు, తర్వాత కొంతమంది తెలియకుండానే స్పీడ్ పెంచుతారు. ముందు మనం నెమ్మదిగా ఉన్నా వాళ్ళని చూసి మనం కూడా త్వరపడిపోతాం. ఎవరు తొందర పడకపోతే మనం చాలా కూల్గా బస్సు ఎక్కుతూ ఉంటాం. కానీ ఇద్దరు ముగ్గురు పరిగెత్తారనుకోండి, మనకి లేట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇది సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అంటే ఇతరుల బిహేవియర్ మీద మనం కూడా ఆధారపడే ప్రభావం అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ చిన్న బస్సు సిట్యుయేషన్లో కూడా ఇది చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి సీట్ దొరికిన తర్వాత మనం ఎలా ఫీల్ అవుతాం ఒకసారి ఊహించుకోండి. చిన్న రిలీఫ్ కదా, హమ్మయ్యా అనిపించే ఫీలింగ్, కొంచెం సాటిస్ఫాక్షన్. కొందరు వెంటనే ఫోన్ తీసేసుకుని రిలాక్స్ అయిపోతూ ఉంటారు, కొంతమంది బయటికి

అలా చూస్తూ అంటే అన్ని పరిశీలిస్తూ రిలాక్స్ అవుతారు. ఇంకొంతమంది బయటికి చూస్తూ కూల్గా కూర్చుంటారు. అదే సీటు దొరకకపోతే మాత్రం అప్పో ఎంత ఇరిటేషను, అలసట మొత్తం మొహం మీద కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక చిన్న సీటు కోసం కూడా మన మూడ్ని పూర్తిగా మనం మార్చేసుకుంటాం అన్నమాట. కాబట్టి వచ్చే నెక్స్ట్ టైం మీరు బస్సు ఎక్కుతున్నప్పుడు కేవలం సీట్ కోసం కాకుండా మన మనసు ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి గమనించండి. అప్పుడే కదా ఇది ఒక చిన్న ట్రావెల్ కాదని, ఒక చిన్న సైకాలజీ ఎక్స్పీరియన్స్ అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. అవునా కాదా ఫ్రెండ్స్? ఇక మీలో ఎవరికైనా ఇలా అనిపించిందా, మార్నింగ్ లేవగానే చాలా హ్యాపీగా ఉంటాం కానీ మధ్యాహ్నం కొంచెం సైలెంట్ అయిపోతాం, సాయంత్రానికి చిన్న విషయానికి కూడా ఇరిటేట్ అయిపోతాం? ఇవి మన మూడ్ స్వింగ్స్. కానీ ఒకసారి ఆలోచించండి, ఇది మన కంట్రోల్లో ఉందా లేక మన మనసు మనకి తెలియకుండానే వాటితో ఆటాడుతోందా? ఒక కాఫీ తాగితే మూడ్ మారిపోవడం ఏంటి, ఒక మెసేజ్తో హ్యాపీ లేదా సాడ్ అయిపోవడం ఏంటి, ఇవన్నీ మనకి చాలా చిన్న విషయాల్లో అనిపించినా కూడా వీటి వెనక చాలా ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఉంటుంది. దీని గురించి కూడా మాట్లాడతాను, వింటూనే ఉండండి. AIR FM Rainbow 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీఠా. మూడ్ స్వింగ్స్ అనేవి కేవలం మన ఫీలింగ్స్ కాదు ఫ్రెండ్స్, మన మెదడులో జరిగే ఒక చిన్న చిన్న మార్పుల ప్రభావం అన్నమాట. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయట, ఒక్కొక్కసారి తగ్గుతాయట. అందుకే కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా మనం కోపంగా లేదా చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా మన ఆలోచనలు కూడా చాలా పవర్ఫుల్. ఒక నెగిటివ్ థాట్ వస్తే మొత్తం ఆ రోజంతా కూడా డౌన్ అయిపోతాం, అదే ఒక పాజిటివ్ థాట్ వస్తే మన మొత్తం ఎనర్జీ కూడా మారిపోతుంది. ఇక ఫన్నీ విషయం ఏంటంటారా, మూడ్ స్వింగ్స్ ఉన్న మన లైఫ్ కొంచెం వెదర్ రిపోర్ట్లా ఉంటుంది. ఉదయం సన్నీ, మధ్యాహ్నం క్లౌడీ, సాయంత్రం రెయిన్. ఎప్పుడు ఏ మూడ్ వస్తుందో మనకే తెలియదు. కొంతమంది చిన్న విషయానికి కూడా సూపర్ హ్యాపీ అయిపోతారు, మంచి ఫుడ్ తింటే హ్యాపీ అయిపోతారు. ఇంకొంతమంది చిన్న ప్రాబ్లం వస్తేనే డౌన్ అయిపోతారు. ఇంకా చాలామంది మూడ్లో ఉండగానే తీసుకున్న నిర్ణయాలు తర్వాత రిగ్రెట్ అవుతారు. అంటే ఆ క్షణంలో మన మూడ్ మన డెసిషన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. అందుకే ఫ్రెండ్స్, మూడ్ స్వింగ్స్ అనేవి మన బలహీనత కాదు, మన మనసు ఎంత సెన్సిటివ్గా ఉందో చూపించే ఒక సైన్ అన్నమాట. దాన్ని పూర్తిగా ఆపలేం, కానీ ఎలా హ్యాండిల్ చేయాలో అనేది ఎలా హ్యాండిల్ చేయాలనేది మాత్రం నేర్చుకోవచ్చు. అప్పుడప్పుడు చిన్న బ్రేక్ తీసుకోవటం, డీప్గా బ్రీత్ తీసుకోవటం, లేదా మన ఆలోచనల్ని మార్చుకోవటం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. చివరికి ఒక చిన్న ఆలోచన, మూడ్ స్వింగ్స్ మనల్ని డిఫైన్ చెయ్యవు, అవి మనలో జరుగుతున్న మార్పుల్ని మాత్రమే చూపిస్తాయన్నమాట. మరి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీబీజీ రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క తెలిపారు. ఉమ్మడి పాలనలో నాయకులకు తెలంగాణ అంటే గౌరవం ఉండేది కాదని కేటీఆర్ విమర్శించారు. కేవలం టీడీపీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు మాత్రమే నిలబడ్డాయని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని, అబద్దపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డిని ప్రజలు వాటి అమలుపై నిలదీస్తున్నారని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ వనపర్తి నియోజకవర్గంలో జ్ఞాన చైతన్య బస్సు యాత్రను నాగర్ కర్నూల్ పార్లమెంట్ శాసనసభ్యులు డాక్టర్ మల్లురవి, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు, ఇతర బడుగు బలహీన వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా కమిటీల నాయకులు స్థానికులతో కలిసి కుసుమ రామయ్య స్కూల్ తరగతులను పరిశుభ్రం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండారెడ్డితో కలిసి రోడ్లు

కళ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. పుస్తకాలకే పరిమితమైన పరిశోధన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని కోమటిరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: స్టూడియో క్లాక్ లో టైం 4:03 దాటి 41 సెకండ్లు అయిపోయింది. టైం అలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. మరి ఇప్పుడు స్నాక్ టైం. స్నాక్ టైంలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డియర్ ఫ్రెండ్స్, విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమా 2026 జూలైలో రిలీజ్ అవ్వబోతోంది అని అంటూ ఉన్నారు. అయితే ఈ సినిమా ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్లో, అంటే మనం సాధారణంగా చూసే స్టోరీ కాకుండా ఒక కొత్త ప్రపంచం, మిస్టరీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అయితే షూటింగ్ కూడా పెద్దగా భారీ సెట్స్ వేసి విజువల్స్ గ్రాండ్గా ఉండేలా తెరకెక్కిస్తూ ఉన్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది అని చెప్తూ ఉన్నారు. ఒక పాతకాలం, ఒక మిస్టిక్ వరల్డ్, మనుషులు దేవతల మధ్య జరిగే సంఘటన, ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అని అంటున్నారు. ఈ సినిమా వచ్చేసరికి మనకి ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుందని అనిపిస్తుంది కదా. మరి ఈ మూవీతో పాటు ఇంకా మరికొన్ని లేటెస్ట్ మూవీస్, అంటే ఇంకా షూటింగ్స్ జరుపుకుంటున్నవి, రిలీజ్కి రెడీ అవుతున్నవి, ఇలాంటి ముచ్చట్లన్నీ ఈ అవర్లో మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఏం చేయాలి, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. ఇంకో కొత్త సినిమా గురించి చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ గురించి మాట్లాడాలి. ఈ సినిమా జూన్ 25, 2026 రిలీజ్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా అట. అంటే పవర్ఫుల్ స్టోరీ, ఇంటెన్స్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఆ సినిమాలో ఉంటాయట. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా మాస్తో పాటు క్లాస్ టచ్ ఉండేలా ఉంటుందట. ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు అతన్ని ఎలా మార్చుతాయి అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుందని తెలుస్తుంది. ఇంకా దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి తెలియాల్సింది. సో ఇదండి మరి నెక్స్ట్ ఇంకొక మూవీ అప్డేట్ చెప్పే లోపల బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: I wanna follow you. I wanna follow you. I wanna follow you.

బయటికి వచ్చాయో దెబ్బలు.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అఖిల్ అక్కినేని నటించిన కొత్త సినిమా లెనిన్ గురించి చెప్పాలి. ఈ సినిమా జూన్ 26, 2026న ప్రేక్షకుల ముందుకి వస్తోందని తెలుస్తోంది. ఇది ఒక యాక్షన్ డ్రామా అట. ఇందులో కొన్ని కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా ఒక బలమైన ఐడియా కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక యువకుడు సొసైటీలో ఉన్న సమస్యల్ని చూసి ఎలా మారాడు, తనలో ఉన్న ఫైర్ని ఎలా బయటకు తీస్తాడు అనే దానిపై ఉండొచ్చని టాక్ నడుస్తూ ఉంది. ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల. షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతున్న ఈ మూవీ గురించి మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నమాట. ప్రస్తుతానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుంచి లెహరాయి సాంగ్ వినొచ్చేద్దాం. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్. ఇది ఒక మిస్టరీ డ్రామా కథ అట. ఈ సినిమా జూలై 3, 2026 రిలీజ్ అంటున్నారు. ఈ టైటిల్ చూస్తేనే ఒక మిస్టరీ, ట్రెజర్, సీక్రెట్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఒక పాత రహస్య సంపద, దాని వెనుక ఉన్న కథ, దాన్ని వెతికే వ్యక్తులు, వాళ్ళ ప్రయాణంలో జరిగే ట్విస్ట్స్, ఇవన్నీ కలిపి ఈ సినిమా ఉంటుందట. జగపతి బాబు, మురళీ శర్మ గారు లాంటి నటులు ఉండడం వల్ల ఈ సినిమాలో ఇంకా సీరియస్నెస్ ఉంటుందట. షూటింగ్లో భాగంగా కొన్ని పాత కోటలు, అడవులు, డిఫరెంట్ లొకేషన్స్ యూజ్ చేశారని చెప్తున్నారు. మిస్టరీ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్ ఈ మూవీ కోసం ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాలన్నమాట. మరో లేటెస్ట్ మూవీ గురించి చెప్తాను ఒక పాట తర్వాత. స్టేట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి చెప్తూ ఉన్నాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ కలయిక అనమాట. అదేంటి అంటే ప్రియదర్శి హీరో ఎవరైతే ఉన్నారో, ప్రియదర్శి, ఫేమస్ డైరెక్టర్ సుకుమార్, బన్నీవాస్, వీళ్ళ ఇదిలో కాంబినేషన్లో ఒక కొత్త సినిమా వస్తుందంట. సో ఈ సినిమాకి ఒక డిఫరెంట్ వినూత్నమైనటువంటి కథతో వస్తున్న ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి, సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ కలిపి ఈ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా తీయబోతున్నట్ట. వీళ్ళ కాంబినేషన్లో మూవీ అనేసరికి మూవీ లవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ మాత్రం వచ్చింది, కానీ ఇంకా డీటెయిల్స్ మాత్రం రాలేదండి. సో త్వరలోనే ఈ కాంబినేషన్లో మనం స్క్రీన్ మీద ఒక సినిమా చూడబోతున్నాం అన్నమాట. మళ్ళీ మాట్లాడతాను ఈ పాట తర్వాత. స్టేడియం టు AIR FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ధి పనులకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతుంది. హైదరాబాద్తో పాటు మంజీరా జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ప్రజల ఆరోగ్యం, తాగునీటి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఇవాళ కవిత పరామర్శించారు. మైనర్లపై రోజు దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తదుపరి భారత సైనిక దళం ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని IAF అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన కోపైలట్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 22-20, 21-12 తేడాతో సింధు ఓటమిపాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 5:04 అవుతుంది. ఈరోజు తాజా ట్యూన్స్లో లేటెస్ట్ మూవీ సాంగ్స్ నేను మీకు ప్లే చేస్తాను. ముందుగా ఓజీ మూవీ నుంచి సువ్వి సువ్వి పాట ప్లే చేస్తున్నాను. ఈ పాట లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి అందించగా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకు ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
3: చెప్పనులే గాని, టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడుపకిలే, చిన్నగా రాస్తా.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న సాంగ్ 8 వసంతాలు మూవీ నుంచి పరిచయమిల. కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాటకి వనమాలి లిరిక్స్ అందించారు హేషం అబ్దుల్ వాహెబ్. మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ పాట ఏం ప్లే చేస్తున్నాను అంటే హనుమాన్ మూవీ నుంచి పూలమ్మే పిల్ల ప్లే చేస్తున్నాను. ఈ మూవీకి ఈ పాటకి లిరిక్స్ అందించిన వారు కాశర్ల శ్యామ్, మ్యూజిక్ కంపోజ్ చేసింది గౌరహరి. ఈ మ్యూజికల్ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: వెల్కమ్ బ్యాక్ టు తాజా ట్యూన్స్. మరి నెక్స్ట్ లేటెస్ట్ సాంగ్ నేను ప్లే చేయబోతున్నది టిల్లు స్క్వేర్ మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను. రాధిక అంటూ వచ్చేస్తోంది. ఈ పాట కాసర్ల శ్యామ్ గారు రాశారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల వీళ్ళిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా

0: indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట గుంటూరు కారు నుంచి దమ్ మసాలా. సంజిత్ హెగ్డే, ఎస్ఎస్ తమన్ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

వరకు మరి నేను ప్లే చేసిన పాటలు, చెప్పిన ముచ్చట్లు అన్ని విని ఎంజాయ్ చేశారు కదా. ఇక నేను సైన్ ఆఫ్ చేసే టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంలో ఇదే షోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, హ్యాపీగా ఈ వీకెండ్ని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా ఓసిడి, ఒబెసివ్ కంపల్షన్ డిజార్డర్ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఈ మధ్యలో ఇది సోషల్ మీడియా వల్ల కానీ లేదంటే సినిమాల వల్ల కానీ ఈ ఓసీడి గురించి చాలా విషయాలు ప్రజల్లోకి చర్చించబడడం జరిగింది. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే దీన్ని అంటారు డాక్టర్ గారు?
1: అబ్సెసివ్ కంపల్సివ్ దీన్ని డిజార్డర్ అనాలనా అనొద్దా, దీని మీద కూడా చాలా సంవత్సరాల వరకు చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ అంటే మన మెదడు ఒక దాని మీద ఆబ్సెస్ అయిపోవడం అంటే ఇరుక్కుపోవటము, అంటే నేను చదువుతున్నాను చదివేటప్పుడు నాకు అని లెక్కల్లో టేబుల్స్ నాకు గుర్తుండాలి అనేసి నాకు ఆబ్సెషన్ వచ్చి రోజు పొద్దున్న లేచి నేను 2 1 2 2 2 4 చేసుకుని కూర్చున్నాను అనుకో, అది కూడా ఆబ్సెషనే, కానీ అది జబ్బు కాదు. నేను ఇట్లా చేయడంలో ఆలోచించనుకో, నేను 3 సార్లు పదం చదివానంటే నాకు గుర్తుండిపోతుంది. సో నేను ప్రతి పదం 3 సార్లు చదవడం మొదలు పెడతాను, అది కూడా కంపల్షన్. అంటే నాకు ఒకసారి చేస్తే కాదు, 3 సార్లు చేస్తే గుర్తుంటుందని. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, 3 సార్లు చేసిన తర్వాత గుర్తు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఓకే మనం 5 టైమ్స్ చేద్దాము, ఇట్లా ఒక నంబర్లో ఇరుక్కుపోతారు. అంటే ముందు ఒక ఆబ్సెషను, దాన్ని ఈ కంపల్షన్ వచ్చేస్తుంది, దానివల్ల వాళ్ళు అనుకుంటారు ఇది చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు. సో ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేసి ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే కొందరికి ఈ చర్యలు నార్మల్గా ఉంటాయి, అంటే కొందరు పోతూ పోతూ దేవుడు దండం పెడతారు, గుడి కనిపించింది దండం, సో అది కూడా అబ్నార్మాలిటీ అనొచ్చు. ఎందుకు నువ్వు బండి నడిపిస్తున్నావు, నువ్వు ఇట్లా ఎందుకు చేయాలి,
0: కరెక్టే,
1: బట్ అది అలవాటు, దాన్ని ఆబ్సెషన్ అనము. ఆబ్సెషన్ ఎప్పుడు అంటాము అంటే నేను కొద్దిగా ముందుకు పోయిన తర్వాత గుర్తొస్తా, అరే అక్కడ గుడి పోయింది నేను దండం పెట్టలేదు,

0: మళ్ళా తిరిగి వచ్చి అక్కడ దండం పెట్టేసి మళ్ళా పోయినా అనుకో, ఒక దండం పెట్టడంలో ఏదో చర్య తగ్గింది అనేది మళ్ళా రెండోసారి కూడా వచ్చారనుకో, అది డిజార్డర్.
1: కొందరిని గమనిస్తుంటాం డాక్టర్ గారు, తాళం వేసిన తర్వాత కూడా మళ్ళీ బయటికి పోయి వచ్చి తిరిగి వచ్చి తాళం చూస్తారు నేను వేసానా లేదా అని. ఇది డిజార్డర్ అంటారా?
0: ఇది కూడా ఒక్కసారి చూస్తే డిజార్డర్ కాదు, అది రెండు మూడు సార్లు చూడటము. ఇంకా ప్రతిసారి తాళం వేసినప్పుడు రెండు మూడు సార్లు చూడటము, లేకపోతే ఒక నంబర్ పెట్టుకొని 5 సార్లు 6 సార్లు 10 సార్లు అనేది. ఆ డిజార్డర్లో ఏమవుతుంది, అక్కడ మెదడులో ఉన్న సెంటర్ ఏదైతే మన మెదడు కంప్యూటర్ లాగా, కంప్యూటర్ హార్డ్వేర్లో ఈ సాఫ్ట్వేర్ ఏరియాస్ ఎక్కడైతే లోడ్ చేసి పెట్టామో మనము, దాంట్లో ఒక్క సాఫ్ట్వేర్ ఏరియాలో ఆ భాగం సరిగ్గా పనిచేయకపోతే ప్రతిసారి డౌట్ వస్తుంది, ఇది చేశామో లేదో చేశామో. ఆ డౌట్ వచ్చే పరిస్థితి ఎక్కువైనప్పుడు మనం ఈ చెకింగ్ మొదలు పెడతాము. ఇప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు ఆ యాపిల్ పడినందుకు ఆయనకు గ్రావిటేషనల్ ఇదిగా రాలేదు, ఆయన బుర్ర ఆబ్సెస్డ్ ఉంది ఎందుకు ఇది అవుతుంది ఎందుకు ఇది అవుతుంది అనేసి. అది పడినప్పుడు ఆయనకు సడన్గా అది గుర్తుకొచ్చింది, దానికి దీనికి లింక్ పెట్టాడు, ఆయన చెప్పాడు. లైక్ ఆర్కమిడీస్ టబ్లో పడుకొని ఉన్నప్పుడు ఆ నీళ్లు బయటికి రాగానే యురేకా యురేకా అని పరిగెత్తుకుంటూ పోయినాడు, నగ్నంగానే పరిగెత్తుకుంటా యురేకా యురేకా అన్నాడు, అది జబ్బు కాదు,
1: అది రివలేషన్ అతనికి,
0: అది ఆ రివలేషన్ ఆ ఉత్సాహంలో పోయినాడు, ఆయన గుర్తు రాలేదు మనం టబ్లో పోతున్నాం అనేసి. సో అది రియాక్టివ్, దానికి జబ్బు అనము.
1: పగలు రాత్రి దానిపైనే ధ్యాస పెట్టుకొని సాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని మనం ఆబ్సెసివ్ కంపల్సివ్ కావడానికి లేదు,
0: దట్ ఈ నార్మల్. అది ఉండటం వల్లనే వాళ్ళు చాలా చాలా వస్తువులు సాధించడము దానిపైన దృష్టి పెట్టేసి మనం చేసుకుంటా పోయినప్పుడు అది జబ్బు కాదు.
1: చాలా మటుకు గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ కూడా తన ఆవిష్కరణలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఆబ్సెషన్ ఉంటుందంటారు.
0: అది ఉన్నందుకే వాళ్ళు చేయగలిగారు. సో అందుకే అది ఉన్నందుకే ఇవన్నీ మన వాళ్ళందరి ఈ రెవల్యూషన్స్ అన్నీ వచ్చినవి, ఇవి ఆ ఆబ్సెషన్ వల్ల. ఆబ్సెషన్ ఉండటం తప్పు కాదు, మనం ఎగ్జామ్ పాస్ అయ్యడానికి ఆబ్సెషన్ ఉంటేనే పాస్ అవుతాము.
1: అవును, ఆ సంకల్పము ఆ దృఢ నిశ్చయము దాని కనుక సాధన అన్నీ ఉంటేనే సాధిస్తాం. అలా కాకుండా అది కేవలము ఒక మెకానికల్గా వితౌట్ రీజన్ కనుక మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లయితే దాని ఒక డిజార్డర్ కింద పరిగణించవచ్చు.
0: అంతే
1: డాక్టర్ గారు, ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ ఒకవేళ పేషెంట్లో కనుక డిజార్డర్గా పరిణమించినప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ పద్ధతి ప్రస్తుతం అవైలబుల్ ఉందంటారు?
0: ట్రీట్మెంట్లో అంతకన్నా మొదటిది చేసేది కౌన్సిలింగ్, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము దాన్ని. అంటే ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో డౌటే ఇంపార్టెంట్, ఆ డౌట్ ఉన్నందుకు వీళ్ళు మళ్ళా చేస్తారు. ఇంకా ఆ డౌట్ జనరల్గా ఒక రెండు సార్లు పోతుంది నార్మల్ ఉన్న వాళ్ళకు.
1: నిత్యము ఆ డౌట్ అనేది కంటిన్యూస్గా ఉన్నందుకు వాళ్ళు ఆ చర్య మళ్ళీ మళ్ళీ చేస్తారు,
0: మళ్ళీ మళ్ళీ చేస్తారు, అందుకే ఆ జబ్బు ఎక్కువ అవుతుంది.
1: ఈ కౌన్సిలింగ్ బిహేవియర్ థెరపీ చేసి వాళ్ళు చేసిన ప్రక్రియలో రీజన్ని వాళ్ళ మైండ్లోకి అప్లై చేసే విధంగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది పూర్తిగా అంటే నిదానించకపోతే వాట్ నెక్స్ట్?
0: అది నిదానించకపోతే అప్పుడు మందులు మారటం మొదలు పెడతాము. సో రకరకాల మందులు, కొత్త కొత్త రీసెర్చ్తో పాటు వీఆర్ గెటింగ్ చాలా మంచి మంచి మెడిసిన్స్ గురించి తెలుస్తుంది. వీఆర్ ఏబుల్ టు హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్, అంటే చాలామందికి మనం సహాయం చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసినందుకు మనకు తెలుస్తుంది. సో మెడిసిన్స్లో అంటే ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఐస్ అని అంటాము. యాక్సిడెంట్గా క్లోమిప్రమీన్ అనేసి ఒక మందు, ఇమిప్రమీన్ అనేసి మందు ఏదైతే డిప్రెషన్లో వాడుతుండేమో దాని కొద్దిగా మార్పు వచ్చిన ఒక కెమికలు, దాంతో ఈ ఆబ్సెషన్స్ కూడా తగ్గినాయి. కానీ మందులు ఇట్టిగా మందులు ఇవ్వటమే కాదు, మందుతో పాటు బిహేవియర్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము, ఇన్సైట్ ఓరియంటేషన్. అందుకే ఆ పర్సన్కి నాకు ఈ జబ్బు ఉన్నది దానివల్ల ఇట్లా అవుతుంది అనేది మనం కనుక నమ్మించగలిగితే ఆ మనిషి తొందరగా దాంట్లో నుంచి బయటకు వస్తాడు. కానీ నమ్మించడం ఈజీ కాదు, ఆ ఆబ్సెషన్ ఎంత గురబట్టి ఉంటుందంటే ఈజీ కాదు వాళ్ళకి తీయటం.
1: ఇందులో కూడా మైల్డ్, మాడరేట్, సివియర్ అని ఉంటుందా డాక్టర్ గారు?
0: అవును, అన్నిట్లో. ఇప్పుడు ఈ చిన్న చిన్న సంఘటనల వల్ల, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, పుట్టిన పాప కానీ బాబు కానీ పొద్దున్న నుంచి చూస్తుంటాడు, మా నాన్న ఇట్లనే చేస్తాడు ప్రతిసారి, లేకపోతే మా అమ్మ కూరలు కోసినప్పుడు ఆ కూరని 4 సార్లు కోసి మళ్ళీ ఇది అయిందా లేదా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి. సో

0: అది వాళ్ళు వాళ్లకు కాపీ చేయడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉండేది. సో ఈ కాపీ చేసి ఇది వల్ల వచ్చిన దానికి వాళ్ళ వాతావరణం మార్చేసి వేరే వాతావరణం పెట్టి అన్నీ చేసి ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో మమ్మీ చేసిన కూర ఈ కూర రెండు ఒకటే తిరిగి ఉన్నాయి, అది ఇన్నిసార్లు చెక్ చేయకుండా కూడా చేస్తే అంతే ఉంటుంది, అప్పుడు నమ్మకం కుదురుతుంది.
1: ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ పేషెంట్స్లో చాలామంది అంటుంటారు వాళ్ళ జబ్బు ఏంటో వాళ్ళకి తెలుసు, ఈ ఫలానా పరిస్థితుల్లో నాకు ఈ పర్టికులర్ ఆలోచన ట్రిగర్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అనే ఆలోచన. అలాంటప్పుడు వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ హెల్ప్ చేసుకునే ఏమైనా అంశాలు ఉన్నాయా డాక్టర్ గారు?
0: దానికే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చాలా పనిచేసాయి అక్కడ. ఎందుకంటే మనసులో ఆందోళన ఎక్కువైనప్పుడు, డౌట్స్ ఎక్కువైనప్పుడు ఇది మొదలవుతుంది. ఇప్పుడు మనం ధ్యానం కానీ, పాతకాలంలో మనం జపం చేసేవాళ్ళం, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటా, దాంట్లో ఏమవుతుంది మైండ్ డైవర్ట్ అయిపోయి కొద్దిసేపు తర్వాత మన బ్రెయిన్లో అది రిజాల్వ్ అయిపోతుంది, ఆ డౌట్ పోతుంది, తర్వాత మనం మర్చిపోతాము మనం వెళ్ళిపోతాం. సో ఇటువంటి చర్యల్లో వాళ్ళకు నేర్పించి వాళ్ళు స్వయంగానే అరే నాకు ఇలా ఇవాళ మొదలు పెట్టే ఎట్లా ఉంది, నేను ఇది చేస్తే బాగుంటుంది అనేసి చేసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు.
1: ఇలా ఓసీడీ వల్ల బాధితులైన వాళ్ళు ఏదైనా సోషల్ యాక్టివిటీలో కానీ సర్వీస్ యాక్టివిటీలో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైనా కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఉందంట.
0: బిజీ అయిపోతే అందులో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీలో పోతే మళ్ళీ అక్కడ పోయి బాధపడేయాలి, వాళ్ళ బాస్ వచ్చేసి తిట్టడం మొదలు పెట్టాడు అనుకో, నువ్వు ఇది బాగా చేయవు అది బాగా చేయవు ఇది మంచిది కాదు అది అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా రివర్స్లో పోతారు ఇంకా.
1: సో వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ని ఎంచుకొని అందులో యాక్టివిటీ మొదలు పెట్టుకుంటే ఈ డైవర్షన్ వచ్చేసి ఈ ఓసీడీ థాట్స్ తక్కువయ్యే అవకాశం ఉందంట.
0: మందులు లేకుండా కూడా ఉండొచ్చు వాళ్ళు.
1: ఉండొచ్చు. డాక్టర్ గారు, మందుల విషయానికి వచ్చేటప్పటికీ ఒక నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతను సూచించిన మేరకే మందులు వాడాలి అని చెప్తుంటారు. ఈ ఓసీడీ సమస్య ఉన్నవాళ్ళు ఎంతకాలం వాడాలి, ఎలా దాని ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఫాలో చేయాలి?
0: మనము ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 5-6 వారాల్లోనే మార్పు వచ్చేసింది అనుకో, వాళ్ళు నియర్ నార్మల్ అయిపోయినారనుకో, ఇంకా వాళ్ళు యోగా, మెడిటేషన్, ఈ థాట్ బ్లాకింగ్ అవన్నీ టెక్నిక్ నేర్చుకొని ఉన్నారంటే 6 వీక్స్ మ్యాక్సిమం 3-4 మంత్స్లోనే మనం స్లోలీ మందులు తగ్గించుకుంటా మానేసి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ చాలా సివియర్గా అంటే ఎవరైతే ఇప్పుడు అంటే నా దగ్గర వచ్చిన ఒక పేషెంట్ లేడీ ఎట్లా ఉండంటే ఆమె ఇవాళ స్నానం చేయాలంటే హాల్లోనే బట్టలు ఇప్పాలి, ఆ బట్టలన్నీ తీసుకొని బాత్రూంలో పోయి బాత్రూమ్ కడగాలి, మళ్ళా బట్టలు ఉతకాలి, అట్లాగే నగ్నంగానే వచ్చేసి ఆ బట్టలు ఆరేయాలి, ఆరేసిన తర్వాత మళ్ళీ బాత్రూంలో వెళ్ళాలి, తలుపు ముట్టుకుంటే తలుపు మీద ఉన్నది నాకు అంటిస్తుంది అనేసి తలుపు కూడా ముట్టకుండా ఉండాలి, నల్లా కూడా 2 సార్లు కడిగి ఆ తర్వాత స్నానం అయిన తర్వాత తువాలు బయట పైనుంచి తీసి తుడుచుకొని అది పక్కన పడేసి అది కడిగేసి మళ్ళీ ఆరించాలి, తర్వాత ఒక్కొక్క బట్ట తీసి ఆ తీయడంలో ఒక బట్ట కింద పడ్డది అనుకో మళ్ళీ మొత్తం రొటీన్ మొదలైంది. అటువంటి లేడీకి కూడా ట్రీట్మెంట్తో మేము బయటకు తీసుకురాగలేము, ఇప్పుడు నార్మల్గా ఉండి అన్నీ చేయగలుగుతుంది కానీ దానికి టైం పడుతుంది. అటువంటి వాళ్లకు కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు మందులు వాడుకుంటా దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి బయటది.
1: ఏదైనా కానీ మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఆ మెడిసిన్ ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్లోగా తగ్గించుకుంటూ ఆపాలి, ఒక్కసారిగా ఆపడం కరెక్ట్ కాదు.
0: కరెక్ట్ కాదు. ఓసీడీ వాళ్లకు డిప్రెషన్ చాలా కామన్ ఉంటుంది. ఓసీడీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆపలేకపోతారు, అది చేయాల్సిందే. సో అటువంటిప్పుడు అరే మనం ఏమైనా వేస్ట్ అయిపోయినాము, మన పనికి రాని మనిషి అయిపోయినాము అనేసి వాళ్ళు డిప్రెషన్లో పోతారు. సో అటువంటి వాళ్లకు సివియర్గా పోయినప్పుడు ఈసీడీ కొందరికే జనరల్గా అవి వాళ్ళు కూడా మెడిసిన్తోనే బయటకు వచ్చేస్తారు.
1: ఇంట్లో ఒక ఓసీడీతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మిగతా వ్యక్తులు ఏ రకంగా అతన్ని అకామిడేట్ చేసుకొని అతన్ని నార్మల్ లైఫ్కి రావడానికి ప్రయత్నం చేయాలంటారు?
0: కుటుంబ సభ్యులే మనం హెల్ప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనుక ఆ మనిషిని మళ్ళీ పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారనుకో, అరే నీకు ఇన్నిసార్లు చెప్పాము మళ్ళీ కూడా ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఇంకా ఆందోళన ఎక్కువైపోయి ఇంకా 2 సార్లు ఎక్కువ చేస్తాడు. నీలో ఏది మార్పే రాలేదు అన్నట్లే అయిపోతుంది, ఆయనకు డిస్కరేజ్మెంట్ వస్తుంది.

0: ఎన్కరేజ్ అయ్యే బదులు డిస్కరేజ్ అవుతాడు. సో అటువంటి వాళ్ళలో కుటుంబ వాళ్ళు అరే ఇవాళ పొద్దున్న నుంచి వెరీ గుడ్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, రోజు నువ్వు 5 సార్లు కడిగేది ఇవాళ 3 సార్లునే మంచిగా ఉన్నావు, వెరీ గుడ్ అంటే నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. సో ఈయన కూడా ఉత్సాహం, ఓహో నేను ఇంప్రూవ్ అవుతున్నామేమో, సో ఇట్లాగే చేసి రేపటి నుంచి 2 టైమ్సే పోదాము, మళ్ళీ ఒకటేసారి కడిగేసి ఆపేద్దాము అనేసి ఆయనకు ప్రయత్నం చేయడానికి కోరిక వస్తుంది. ఆ కుటుంబ సదస్యాలే ఇది చేయడానికి వీలుంటుంది, వేరెవరు చెప్పినా వినరు.
1: అంటే ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక అరగంట మాట్లాడతాడు, మెడిసిన్స్ రాస్తాడు, పంపిస్తాడు. కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని వాళ్ళకి సహకరించినట్లయితే వీళ్ళ వ్యాధి తీవ్రతను తగ్గించి సామాన్యమైన జీవితానికి పొందే అవకాశం ఉందంటారు.
0: అవకాశం ఎక్కువ ఉన్నది. అందుకే మేము ఇటువంటి పేషెంట్ వాళ్ళలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము. ఫ్యామిలీ థెరపీ కింద ఫ్యామిలీ మెంబర్స్ని సెపరేట్ కూర్చోబెట్టి మీ ఫ్యామిలీ మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన కావాలని చేస్తలేడు, అటువంటి మనుషులకి మీరు హెల్ప్ చేయాలంటే ఈ విధంగా చేశారంటే ఆయన తొందరగా దీంట్లో నుంచి బయటికి రావచ్చు.
1: అంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలు, మానసికంగా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు సెల్ఫ్ హెల్ప్ కంటే ఫ్యామిలీ హెల్ప్ చాలా ముఖ్యం అంటారు.
0: చాలా ముఖ్యం,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా ఓసీడీ ఒబెసిసివ్ కంపల్షన్ డిజార్డర్ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్లో సమయం 6:06 దాటి 54 సెకండ్లు అవుతుంది. అండ్ వర్షం పడుతుంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. మొత్తం రోడ్ అంతా వర్షంతో తడిసిపోయింది. అండ్ అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అండ్ చాలా జాగ్రత్త. ఎవరైనా ఇప్పుడు బయటకు వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఆలోచించండి. అండ్ ఈ వర్షం పడుతున్న ఈ టైంలో ఇంట్లో చిన్న చిన్నగా మిరపకాయ బజ్జీలు అలా అలా వేయించుకుంటూ అలా అలా ఏంటి ఆల్ ఇండియా రేడియో వింటూ అలా అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అండ్ మనం మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి పాటలతో వింటూ ఉండండి. ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పవిత్ మీ ఆర్జే స్పందన.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. సో వర్షం పడుతుంది, సో వర్షాకాలం వచ్చేసింది, ఎండాకాలం అంతా అయిపోయింది. చాలా చాలా ఎక్కువ డిగ్రీస్ ఉష్ణోగ్రతతో మనం ఎంతో కష్టపడి ఎంతో కంప్లీట్ అయితే చేసేసాం. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో, అండ్ ప్రయాణాలు చేసేటప్పుడు అండ్ విద్యుత్ పరంగా కూడా కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా చాలా మంచిది. అండ్ దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా వాటర్కి రిలేటెడ్ మాట్లాడినట్లయితే, వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకూడదు. కాచి చల్లార్చిన నీటిని లేదా ఫిల్టరైజ్ చేసిన వాటర్ని తీసుకుంటే ఈ రెయినీ సీజన్లో మనం మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకునే దానిలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆహారం కూడా స్ట్రీట్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉంటే ఎంతైనా చాలా మంచిది. అండ్ ఆహారం కూడా ఎప్పుడైనా వేడిగా తీసుకుంటేనే చాలా

మంచిది. అండ్ తడవకుండా ఎక్కువ తడిస్తే చాలా ఫీవర్ వైరల్ ఫీవర్స్ లాంటివి కూడా సోకే ప్రమాదం ఉంటుంది. అండ్ స్నానం కూడా వేడి నీటితో స్నానం చేయాలి, పొడి బట్టలు వేసుకోవాలి. సో ఇవన్నీ చిన్న చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. వింటూనే ఉంటాను FM 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిస్తాం. ఒకటి భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. ధన్యవాదాలు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లోక్ల సమయం 6:43 దాటి 9 సెకండ్లు అవుతుంది. సో మనం మాట్లాడుకుంటున్నాము యోగాకు సంబంధించి, యోగా సంఘం పోర్టల్ గురించి. సో యోగా సంఘం పోర్టల్ అనేది భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడింది. సో ఇది అధికారిక డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ప్రతి ఇయర్ జూన్21కి అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించడానికి, వాటిని ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అండ్ దీని ఫీచర్లు ఏంటి అంటే, సామూహిక సమన్వయం, దేశవ్యాప్తంగా ఒకే సమయంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం వేలాది మంది యోగా సెషన్లు నిర్వహించడం కోసం. అండ్ స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు, ఎన్జిఓస్ అండ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ స్థానికంగా ఈ

యోగా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అధికారిక గుర్తింపు కోసం ఈ పోర్టల్లో నమోదు చేసుకొని కార్యక్రమం ముగిసిన తర్వాత వివరాలను అప్లోడ్ చేసిన సంస్థలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ప్రశంసా పత్రం కూడా లభిస్తుంది. సో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లబ్లో సమయం 6:49 దాటి 42 సెకండ్లు అవుతుంది. సో మనం మాట్లాడుకుంటున్నాము యోగా డేకి సంబంధించి. సో శ్రోతలకి నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2024 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిస్తాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. ధన్యవాదాలు. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము హలో రెయిన్బోలో. సో హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు కదా. సో లైక్ తన ఫ్రెండే అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, లైక్ ఇంకెవరైనా అవ్వచ్చు. సో ఆ పర్సన్ వల్ల నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది, లేదా ఆ పర్సన్ లేకపోతే నేను ఈరోజు ఇలా ఇక్కడ ఉండను అని, ఇంత ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు ఉంటారు కదా మన లైఫ్లో. సో ఆ పర్సన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకొని అటువంటి పర్సన్ని మరోసారి మనం గుర్తు తెచ్చుకొని థ్యాంక్ఫుల్గా ఉంటాం. సో దానికి సంబంధించి మీరు మీ స్పెషల్ పర్సన్ని మాతో షేర్ చేసుకోవాలి అంటే వెంటనే కాల్ చేయండి 0402323003, 0402323482, 0402970471, అండ్ వింటూనే ఉండండి FM 101.9 MHz.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లోక్లో సమయం 7:06 దాటి 10 సెకండ్లు అవుతుంది అండ్ మనం ఉన్నాము హలో రెయిన్బోలో. సో హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్ మన లైఫ్లో ఉండే ద మోస్ట్ స్పెషల్ పర్సన్ అనమాట. అండ్ దాని గురించి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మన కాలర్. హలో హలో నమస్కారం అండి.
1: గుడ్ ఈవెనింగ్ అండి. ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబు. జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, టాపిక్ విన్నారా?
1: విన్నానండి. ఇక్కడ పోలిసెట్టి మీరు అయితే ఛానల్ కావడానికి వచ్చిందండి. 7:00 టోనీ ప్రోగ్రామ్ లోకి చాలా సంతోషం అండి.
0: చెప్పండి.
1: నాదైతే నా భార్య అండి. నా జీవితంలో ఈమె పర్సనల్ పర్సన్ అండి. మా మ్యారేజ్ అండి. మేమైతే చిలకా గోరింకల్లాగా ఉంటామండి. పార్వతీ పరమేశ్వరు లాగా, రాధాకృష్ణుల లాగా, కలిసి ఉంటామండి. ఎప్పుడు కూడా ఏ గొడవలు ఉండవండి. మాధవరు ఇక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తామండి. నేను నాకు పెళ్లి లేవు కనుక అందరిని కనుకండి ఇద్దరం కూడా తీసుకుని వెళ్తారండి. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకులు అనుకుంటారండి. ఎవరైనా చూస్తే కొత్త పెళ్లి కొడుకు అనుకుంటారండి. చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్తుంటాయండి. ఇప్పుడైతే నా వయసు 63 అనుకోండి. ఈమె నేను కూడా ఏ గొడవలు లేకుండా
0: చాలా అదృష్టం అండి. లైఫ్ లాంగ్ మన బెస్ట్ కంపానియన్ దొరికారు అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అన్నట్టే. సో చాలా హ్యాపీ అండి. మీ హ్యాపీ మూమెంట్, మీ హ్యాపీ పర్సన్ గురించి మీరు చెప్పినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మీరు కూడా కాల్ చేస్తూ ఉండండి. మీరు చేయాల్సిన నెంబర్ 0402323003004023482104029704715.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పవిత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్ మీ లైఫ్లోని ఇంపార్టెంట్ పర్సన్ గురించి. సో మనతో మాట్లాడడానికి కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో రమణయ్య గారు, విన్నారా టాపిక్? చెప్పండి మీ లైఫ్లోని ఇంపార్టెంట్ పర్సన్ గురించి. స్పందన. థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. మీ లైఫ్ లోని ముఖ్యమైన
1: నా లైఫ్ లో ఇప్పుడు మొన్నటి వరకు 10-15 ఏళ్ల కింద నుంచి మా అన్నయ్య, తర్వాత ఇప్పుడు నా కొడుకు కూడలే నాకు జీవితంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు.
0: ఎందుకు?
1: ప్రతి విషయంలో నన్ను శ్రీమతి లేదు, అయినా నన్ను అన్ని విషయాలు వాళ్ళు
0: అర్థం చేసుకుంటూ
1: అన్ని చక్కగా చూసుకుంటున్నారు. ఇబ్బంది లేకుండా నాకు పెట్టకుండా వాళ్ళు ఏం తినరు, నాకు అన్ని రకాల చేస్తున్నారు. ఏ కష్టం నిశ్చరం వచ్చినా వాళ్ళతో చెప్తాను, ఏ బాధ వచ్చినా వాళ్ళతో చెప్తాను, వాళ్ళే తీరుస్తున్నారు. ఇంకా నాకు అంతకంటే ఏముంది? ఇంకా
0: ఎగ్జాక్ట్లీ ఈ టైంలో పేరెంట్స్ ని ఇంతలా చూసుకునే వాళ్ళు ఉండడం కూడా చాలా రేర్, అండ్ మీరు కూడా చాలా చాలా లక్కీ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
0: సో మీరు కూడా కాల్ చేయాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము హెలో రెయిన్బోలో. హెలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్ మీ లైఫ్లోని ఇంపార్టెంట్ పర్సన్ గురించి. సో మనతో మాట్లాడడానికి రమేష్ గారు లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా. ఆన్లైనా మేడం?
0: ఆన్లైన్ అండి, చెప్పండి.
1: కే రమేష్ మాట్లాడుతున్నా అమ్మా.
0: మీ లైఫ్లోని ఇంపార్టెంట్ పర్సన్
1: అన్నిటికీ కూడా మంచి సలహాలు ఇవ్వడం, చేసిన ఏదున్నా మేమిద్దరం అనుకొని చేయడం, అన్నిటికీ మా శ్రీమతి గారే, మా కే విజయలక్ష్మి అమ్మా.
0: సో సక్సెస్ఫుల్ లవ్ లైఫ్ అన్నమాట. సో
1: మంచి సలహాలు ఇస్తుంది అన్నమాట.
0: అంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే అవ్వలేదు అన్నమాట.
1: ప్రతి ఇంట్లో ఉంటుంది, లైట్ గా నడుస్తా ఉంటుంది, కలుసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. చిన్న చిన్న పెద్ద లేచి ఎప్పుడైనా అయినా కూడా కలుసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఎవరిని కూడా శాంతి ఇస్తాం అన్నమాట. అట్లా
0: నైస్ అండి. ఒకరిని ఎక్కువగా ఉంటే ఇంకొకరు తగ్గడం. యా, వెరీ నైస్ అండి. సో లక్కీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. హలో, కాల్ కట్ అయిపోయింది. కాల్ చేయండి 0402323 0030, 0402323482104029704715. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్ మన లైఫ్లోని ఇంపార్టెంట్ పర్సన్ గురించి. సో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కాలర్. హలో
1: హలో, నమస్కారం స్పందన గారు.
0: నమస్కారం అండి, మీ పేరు, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను ఓలేటి ప్రభాకర్ రాని ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, చెప్ప, టాపిక్ విన్నారా?
1: విన్నాను. మా లైఫ్లో ఎవరు
0: ఇంపార్టెంట్
1: పర్సన్
0: చెప్పండి.
1: నా లైఫ్ లో నా లైఫ్ ఇచ్చింది జియా ఉల్ హక్ గారు అని ఉన్నారమ్మా.
0: ఓకే,
1: ఆయన నాకు ఒక ఉద్యోగానికి అప్లై చేయమన్నారు. అప్లై చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ లోనే మళ్ళీ ఆయన మళ్ళీ అప్లై చేయి, ఇంకో దగ్గర పోస్ట్ ఉంది, వెళ్ళని ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఆ టైంకి నా జేబులో 100 రూపాయలు జేబులో పెట్టి, 100 రూపాయలు అంటే అప్పట్లో ఇప్పుడు 1000 రూపాయలతో సమానం, అలా చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ముందుకు వెళ్ళు అని చెప్పి అనేటట్టుగా జియా ఉల్ హక్ గారు అని నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనమాట. జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్.
0: గ్రేట్ అండి. సో ఇట్లాంటి పర్సన్స్ ఇంకా ఉండాలి.
1: అలాంటి పర్సన్స్ నాకు లైఫ్ లో దొరుకుతారా అని చెప్పని ఆయన ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలని, భగవంతుడు కాపాడాలని కోరుకుంటాను. ఓలేటి ప్రభాకర్, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హలో
2: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు నాగేంద్ర నాయుడు, విజయనగర్ కాలనీ మేడ్.
0: ఓకే, టాపిక్ విన్నారా? టాపిక్ విన్నారా?
2: అవును, ముఖ్య విషయం చెప్తాను మేడం. జీవితంలో ఎవరున్నా కూడా మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు తల్లిదండ్రులు, మా మదరు, మా ఫాదరు.
0: ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ అండి.
2: ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంటి నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం మదర్ ఫాదర్. జీవితం అన్ని చూస్తుంది మా మదర్ ఫాదర్. వేరే వాళ్ళకి సహాయం ఉంటుంది కానీ వీళ్ళు తల్లిదండ్రుల సపోర్ట్ లేని ఎవరు కూడా పైకి రాలేదు. అది ఒక విషయం చెప్తాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరు కూడా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 0402323003004023234821 0402927047115. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.
3: సగ్గాని రాత్రి
4: అబ్బో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము హలో రెయిన్బోలో. స్టూడియో క్లాక్ లో సమయం 7:45 దాటి 10 సెకండ్లు అవుతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము మన లైఫ్లోని చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ గురించి. సో మనతో మాట్లాడడానికి రేణుక గారు లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. టాపిక్ విన్నారా?
1: విన్నానండి.
0: సో చెప్పండి మీ లైఫ్లోని స్పెషల్ పర్సన్ గురించి.
1: స్పెషల్ అంటే మా అమ్మ నాన్న అండి. కానీ పెంచి అంత.
0: అవును, లైఫ్లో మన పేరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఇంకొకరు ఉండరు మ్యాక్సిమం. సో వాళ్ళు కాకుండా ఒక స్పెషల్ పర్సన్, ఈ పర్సన్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని. ఎందుకంటే ఈ ఈ సొసైటీలో పేరెంట్స్ ఒక్కరే సెల్ఫ్లెస్గా ఉంటారు. ప్రతి ఒక్కరూ నా గురించి కావాలి ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఉన్న అనోన్ వేరే పర్సన్.
1: మా హస్బెండ్ అండి.
0: ఓ నైస్. సో లక్కీ అన్నమాట. సో మీరు మంచి హస్బెండ్ని చూస్ చేసుకున్నారు, లైఫ్ లాంగ్ హ్యాపీ అన్నమాట.
1: అవును.
0: ఏదైనా చెప్తారా మీ ఎందుకు మీ హస్బెండ్లో మీకు అంత నచ్చిన క్వాలిటీ ఏంటి అని?
1: కష్టాల్లో తోడుంటాడు.
0: ఓ నైస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. హలో.
2: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను కుమార్ మాట్లాడుతున్నా అండి, గుంటూరు నుంచి.
0: కుమార్ గారు విన్నారా ఈరోజు టాపిక్?
2: టాపిక్ విన్నానండి.
0: చెప్పమంటారా? చెప్పండి మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ గురించి.
2: మా పేరెంట్స్ మా లైఫ్లో మాకు ఇంపార్టెంట్ అండి.
0: నైస్ అండి. మీ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కాకుండా ఇంకెవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారా మీ లైఫ్లో?
2: ఇంకెవరు లేరండి. మా పేరెంట్స్తో పాటు మా పిన్ని వాళ్ళు.
0: సో మీ శ్రేయాభిలాషులు, మీ చుట్టాలు, ఎవరైతే మీ గురించి ఆలోచించి మీకు కొంచెం తోడుగా ఉన్నవాళ్ళు అంతేనా?
2: అంతేనండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. కాల్ చేస్తూ ఉండండి.
2: మీ విషయం కూడా చెప్పండి అండి.
0: నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సనా? నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ రూపా మెహతా మేడం అని, నా ఇంగ్లీష్ టీచర్. నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ అసలు రాకుండా ఉండేది, తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత తను ఇచ్చిన ధైర్యంతో నేను అందులో కొంచెం జ్ఞానాన్ని సంపాదించాను అనమాట. సో ఆ విషయంలో ఎప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మా రూపా మేడం గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
2: నాకు కూడా ఇంపార్టెంట్ అంటే మా రంగనాథన్ సార్ ఇంపార్టెంట్ అండి. అట్లాగైతే
0: ఇది కదా నేను అడిగేది.
2: తెలుగులో చెప్తారు, తెలుగు నాకు చాలా ఇష్టం.
0: అవును. టీచర్స్ ఎలా అంటే పేరెంట్స్ తర్వాత ఎవరైనా నా స్టూడెంట్ బాగుపడాలి అనుకునేది ఎవరు అంటే టీచర్సే కదా.
2: టీచర్సే. అవును. అటువంటి వాళ్ళు మా రంగనాథన్ మాస్టర్. సరే అండి, థ్యాంక్స్ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కీప్ కాలింగ్. మీరు కాల్ చేయండి 0402323003, 0402323482, 0402970415. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 7:54 దాటి 39 సెకండ్లు అవుతుంది. మనం ఉన్నాము హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో మనం మాట్లాడుకున్న టాపిక్ మన లైఫ్లోని స్పెషల్ పర్సన్. సో మనతో మాట్లాడడానికి నరసింహ గారు లైన్లో ఉన్నారు. హలో

0: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట నుండి.
1: నరసింహారెడ్డి గారు చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
0: విన్నాను మేడం.
1: మీ లైఫ్లోని ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పండి.
0: మిసెస్ మేడం.
1: మీ మిసెస్ ఎందుకు?
0: ప్రతి విషయంలో కేర్ తీసుకుంటుంది మేడం.
1: కేర్ తనలో మీకు బాగా నచ్చింది, తను మీపై తీసుకునే కేర్ అంతేనా ఇంకేదైనా?
0: ప్రతి విషయంలో మేడం, తిండి విషయంలో కానీ, టైం మీద పడుకోవడం కానీ, బట్టల విషయంలో కానీ, ఎక్కడ పోవాలన్న పోవద్దని చెప్పేసి తనని చాలా కేర్ గా చూసుకుంటుంది మేడం.
1: కేర్ లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తుంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్.
0: మరి ఇంకోటి ఏంటంటే మా బాబు కూడా మేడం. బాబు ఏంటంటే వాడు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినా కూడా నాకు, ఇక్కడ ఇద్దరు వాళ్ళు ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ పోయింది అనుకోండి, నేను ఇక్కడ ఒక్కడ ఉన్నా కూడా నాకు ఏ అసౌకర్యం కలగదు మేడం. అక్కడ నుంచే నాకు ఇక్కడ అన్ని అరేంజ్ అయిపోతాయి అనమాట.
1: నైస్ అండి, చాలా అదృష్టవంతులు. వైఫ్ అండ్ సన్
0: వండుకోవడం ఇండుకోవడం రాదు మేడం నాకు. పిల్లగాడు అక్కడి నుంచి ఆర్డర్ చేస్తే నాకు ఇన్ని ఏం కావాలో నాకు ఇట్టి దగ్గర వచ్చేస్తుంది. ప్రతి విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఏ విషయంలో అయినా నా బాబు మంచిగా చూసుకుంటాడు మేడం.
1: సో లక్కీ అండి మీరు.
0: నేను ప్రౌడ్ ఆఫ్ దెమ్ మేడం, ఇద్దరు కూడా మేడం. చాలా నాకు గౌరవ ఇద్దరు చూసుకుంటాడు.
1: మీరు చాలా లక్కీ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. కాల్ చేయండి 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. వింటూనే ఉండండి FM 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళలను చులకన చేస్తూ సీనియర్ నేత షబీర్ అలీ మాట్లాడటం విచారకరమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, సనత్ నగర్, ఫిలిం నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడి షరీఫ్, కూకట్పల్లి, కేపీహెచ్పి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో హైఅలర్ట్గా ఉండాలని ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సింగరేణిపై అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైందని, మీడియాలో కథనాలు వచ్చాయని, దీనిపై సీఎం సమగ్ర విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 25 నుండి జరగబోయే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలను అందజేసి సర్వే కార్యక్రమం సజావుగా జరిగే విధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కోరారు. తెలంగాణను అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేలా అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేతును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అదే రోజున ధీరజ్ సేత్ బాధ్యతలు స్వీకరిస్తారు. జూన్21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 నెలల్లో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

వందన. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ

యోగ అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. వింటూనే ఉండండి FM 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్

మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.aayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 8:58 దాటి 35 సెకండ్లు అవుతుంది. అండ్ యోగా సంఘం పోర్టల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. యోగా సంఘం పోర్టల్ అనేది భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడిన ఒక అధికారిక డిజిటల్ ప్లాట్ఫామ్. ప్రతి ఇయర్ జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించడానికి, వాటిని ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ యూజ్ అవుతుంది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే సామూహిక సమన్వయం. దేశవ్యాప్తంగా ఒకే సమయంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం వేలాది యోగా సెషన్లను నిర్వహించడం. స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు, ఎన్జిఓలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ స్థానికంగా ఈ యోగా కార్యక్రమాలను నిర్వహించవచ్చు. అధికారిక గుర్తింపు కోసం కూడా ఈ పోర్టల్ను నమోదు చేసుకుని కార్యక్రమం ముగిసిన తర్వాత వివరాలను అప్లోడ్ చేసిన సంస్థలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ప్రశంసాపత్రం కూడా లభిస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9 MHz.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు.

మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

ఆయుష్ డాట్ ఇన్ ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.com.

0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. సో చిన్నగా చినుకులతో స్టార్ట్ అయింది ఈవినింగ్, చాలా చల్లగా. ఇప్పటి వరకు మీరు కష్టపడ్డ ఈ హాట్ వెదర్ నుండి కొంచెం ఊరటగలిగినట్టు అనిపిస్తుంది కదా. సో ఇకపై వచ్చే వర్షాకాలంలో కూడా తెలీదు ఏ విధమైన వర్షాలు ఉంటాయో, దానివల్ల ఎటువంటి విపత్తులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయో. సో అది మాత్రమే కాకుండా మన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మంచి మంచి పాటలు వింటూ ఇలా రేడియో కూడా వింటూ ఉండాలి. అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9. సైనింగ్ ఆఫ్.

0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరజి ఇన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ
1: చోడగనది ఎక్క
3: చతుర నార అమ్మ పక్కడ కరకగది మన కే ద్వార ఏ భూత జాత అమ్మ మదత జాత అదే ఏ